మానవుని కోరికలకు అంతులేదు. పరిపూర్ణ ఆత్మతృప్తి ఆనందము ప్రభు యేసు క్రీస్తుని ఆత్మీయ సహవాసము నుండియే లభించును.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా పాల్గొంటుంది. మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం.

0: జీవితానికి పాఠాలు అనే భాగంలో మనం స్నేహాలను గూర్చి మాట్లాడుకోబోతున్నాం.
1: తరువాత మనం నిరాడంబరంగా సనగకుండా ఎలా జీవించాలో నేర్చుకోబోతున్నాం. ఇది మంచి తలంపు కాదంటారా? ఆత్మకు పాఠాలు అన్న భాగంలో ఈ విషయాలను మనం వినబోతున్నాం. మన మధ్య షారోన్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీ మనసులను హృదయాలను సిద్ధం చేసుకోండి. ఇక జీవితానికి పాఠాలను విందామా? స్నేహం గూర్చి మాట్లాడడానికి ప్రసన్న గారు మనతో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్వేత, మహిళలుగా మనకు ఒక మంచి స్నేహితురాలిని కలిగి ఉండడం ముఖ్యం అని నా ఉద్దేశం, కాదంటావా?
0: ఈ విషయాన్ని నేను కూడా నమ్ముతాను. శ్రోతలు, మీ రహస్యాలను పంచుకోవడానికి మీకు నమ్మదగిన ఒక స్నేహితురాలు ఉండడం మంచిది. మీ సుఖదుఖాలను పంచుకోవడానికి ఒక స్నేహితురాలు తప్పకుండా ఉండాలి. నాకు అలాంటి స్నేహితురాలు ఉండాలని కోరుకుంటాను.
1: చాలు చాలు, ఇక ఆపు, మిగతాది నేను చెప్తాను. నువ్వు నేను ఈ కార్యక్రమం చేయడం ప్రారంభించాక మనిద్దరం చాలా సన్నిహిత స్నేహితులమయ్యాం. ఎందుకో చెప్పనా? మనిద్దరం ఎక్కువ సమయం కలిసే ఉంటాము. నేననుకుంటాను, సమయం అన్నదే స్నేహాలలో గొప్ప మార్పులు కలిగిస్తుంది. ఎంత ఎక్కువ సమయం గడిపితే స్నేహాలు అంత పటిష్టంగా ఉంటాయి.
0: అవును, అది చాలా విలువైందని నాకు తెలుసు. ఒక వ్యక్తిని గూర్చి ఎంత ఎక్కువ కాలం తెలుసుకుంటామో, వారితో ఎంత ఎక్కువ సమయం గడుపుతామో వారిని అంతగా ఇష్టపడతాం. ఇప్పుడు ఒక స్నేహితురాలితో సమయం గడపడం గూర్చి మరియు సంబంధాలను బలపరుచుకోవడం గూర్చి ప్రసన్న గారు మనకు వివరిస్తారు.
2: స్నేహితులారా, ఆంగ్లంలో ఒక నానుడు ఉంది, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే అక్కరల్లో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని అర్థం. జీవితానికి పాఠాలు అనే భాగంలో స్నేహాలను గూర్చి తెలుసుకోకముందు బైబిల్ నుండి దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుకుందాం. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా రుండును. సామెతలు 18:24. సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు. సామెతలు 27:10. నీ స్నేహితునునైనను నీ తండ్రి స్నేహితునునైనను విడిచిపెట్టకుము. ఈ వాక్యాలన్నీ స్నేహితులు ఉండడం ఎంత ముఖ్యమో చెప్తున్నాయి. నా మట్టుకు నేను స్నేహమును గూర్చి, స్నేహితుల విలువను గూర్చి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నా అభిప్రాయం ఏమంటే, మంచి సంబంధాలు ఒక అందమైన టేబుల్కు వేసే పెయింట్లాగా కొంచెం కొంచెం నెమ్మదిగా స్థిరపరచబడతాయి. ఈ సంబంధాలు ఒక్కరోజులో కలిగేవి కావు. ఉదాహరణకు ఒక పాత టేబుల్నే తీసుకోండి. పాడైపోయిన టేబుల్ మళ్ళీ అందంగా మార్చాలంటే ఏం చేస్తారు? దాని ఉపరితలాన్ని దువ్వాడతో చక్కగా చెక్కి గీరి నున్నగా చేస్తారు. తరువాత దానిపై ఒక పొర, తరువాత మరొక పొర మైనము లేక లప్పం వేస్తారు. వాళ్ళు ఒకేసారి లప్పం అంతా పూసేసి నున్నని పొరలు వచ్చేలా చేస్తారా? చెయ్యరు కదా. అది అందంగా మెరిసేంతవరకు పల్చటి పొరలు ప్రతిరోజు కొంచెం కొంచెంగా వేస్తూ తుది మెరుగులు దిద్దుతారు. నా ఉద్దేశంలో స్నేహం కూడా అలాంటిదే. ఇతరులకు మనం చేసే చిన్న చిన్న ప్రేమపూర్వకమైన కనికర కార్యాలే అందమైన సంబంధాలుగా, బాంధవ్యాలుగా మారిపోతాయి. దీని అర్థమేంటో తెలుసుకోవడానికి కొన్ని తలంపులను మీ ముందు ఉంచుతున్నాను. మీకు ఇతరులతో అంతగా కలివిడిగా మెలిగే స్వభావం లేకపోవచ్చు, త్వరగా పరిచయాలు చేసుకోలేకపోవచ్చును. కానీ పరిచయం ఉన్న స్నేహితురాలనే ఒకరోజు కాఫీ కొరకు మీ ఇంటికి పిలవచ్చు. అందుకు ప్రత్యేకమైన కారణము లేక సందర్భం అంటూ ఉండనక్కర్లేదు. ఏ కారణం లేకున్నా పిలవచ్చు. ఆ రోజు ఆమెను ప్రోత్సహించాలన్న ఉద్దేశం ఉంటే చాలు. ఆమె జీవిత సమస్యలేంటో లేక అవసరాలేంటో మీకు తెలిస్తే, లేక ఆమె ద్వారా మీరు తెలుసుకుంటే, ఆ విషయంలో ఆవిడతో మాట్లాడండి. మీకు తెలిసిన పరిష్కార మార్గాలు చెప్పండి. ఆ సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగిపోయేలా ప్రోత్సహించండి. మీరు మరొక పని కూడా చేయవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను, ఆరోగ్య పరిస్థితులను లేక ఉద్యోగ సమస్యలను మీరు ఎవరితోనైనా పంచుకున్నారనుకోండి, కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులతో, అక్కా చెల్లెళ్లతో లేక భర్తతో చెప్పుకోలేని విషయాలను మన స్నేహితులతో పంచుకుంటాం కదా. అలాగే మీ స్నేహితురాలు ఓపికతో మీ మాటలు విన్నందుకు మీకు కొంత ఊరట కలుగుతుంది కదా. హృదయమంతా తేలికైనట్లు అనిపిస్తుంది. అప్పుడేం చేయాలి? ఒక చిన్న కాగితంపై ఒకటి రెండు మాటలతో మీ కృతజ్ఞతను వారికి తెలియచేయవచ్చు. మీ స్నేహాన్ని మరెక్కువ స్థిరపరచుకోవాలనుకుంటే కొన్ని వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇద్దరూ కలిసి ఎక్కడికైనా భోజనానికి వెళ్ళవచ్చు, హోటల్కి వెళ్ళి భోజనం చేయవచ్చు, లేక కలిసి షాపింగ్ చేయవచ్చు, లేక ఇంట్లోనే కొంత సమయం మాట్లాడుకోవచ్చు. ఇలా ఇద్దరూ మరెక్కువ సన్నిహితం అవడానికి అవకాశం ఉంటుంది. అలా ఏదో ఒక విధంగా మీ స్నేహితురాలికి సహాయం చేయడానికి వివిధ మార్గాలను వెతకండి. వారికి ఎలా సహాయం చేయగలరో ఆలోచించండి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, బయట వాళ్లే మీకు స్నేహితులుగా ఉండనక్కర్లేదు. మీ అత్తగారిని, మీ కుమార్తెను, లేక మీ కోడలినే మీకు స్నేహితురాలుగా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నా తల్లి నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలు. మేమిద్దరం కలిసి పనిచేయడంలో చాలా సంతోషిస్తాం. అలా ఎన్నో అసాధ్యమైన వాటిని కూడా సాధించగలిగాం. ఒకవేళ మీ స్నేహితురాలు ఈరోజంతా ఇంట్లోనే ఉంటుందని తెలిస్తే వీలు చేసుకుని వాళ్ళింటికి వెళ్ళండి. వారికిష్టమైన వంటకం ఏదైనా తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ స్నేహితురాలికి జబ్బు చేస్తే వారి కుటుంబానికి ఒక పూట వంట చేసి పంపించవచ్చు, లేక వాళ్ళింటికి వెళ్ళి ఇంటి పనులు చేయడంలో కొంత సహాయం చేయవచ్చు, లేక మీ స్వహస్తాలతో చిన్న అందమైన వస్తువును తయారుచేసి బహుమానంగా ఇవ్వండి. మీరు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు అనడానికి అదొక రుజువుగా ఉంటుంది. అలా ప్రేమతో, జాలితో చేయగలిగిన పనులు అనేకం ఉంటాయి. మీరు కూడా ఆలోచించండి. మీ సృజనాత్మకతను చూపించండి. మంచి స్నేహితులను కలిగి ఉండండి. వారితో సంబంధాన్ని స్థిరపరచుకొనండి. మీ మనసును ఎరిగి మీకు తోడుగా ఉండే స్నేహితులు ఎంతైనా అవసరం. వాళ్లు మనకు ప్రేరణగా ఉంటారు. మనం వారికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. ఇంతకు స్నేహం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇతరులను గూర్చి ఆలోచించడం, శ్రద్ధ తీసుకోవడమే స్నేహం. ఇలాంటి స్నేహానికి పెట్టింది పేరు, మనకు మంచి మాదిరిని చూపించింది యేసుక్రీస్తే. యోహాను సువార్త 15:13 మరియు 14 చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడునూ లేడు. నేను మీకాజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. 15 మాటల్ని కూడా చదువుతున్నాను. మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. శ్రోతలు, ఈ లోకంలోని స్నేహితులు మనకు ఎంత అవసరమో యేసుక్రీస్తు అనే స్నేహితుడు కూడా అంతే అవసరం. మరెక్కో అవసరం కూడా. ఎందుకో తెలుసా? ఈ మన స్నేహితులకు అసాధ్యమైన వాటిని చేయగల స్నేహితుడాయన. ఇక ఆలస్యమెందుకు? ఆయనతో కూడా మీ స్నేహాన్ని వృద్ధి చేసుకోండి.
0: పల్లవి, ఒకవేళ నీ జీవితంలో ఇంకా 3 మిగిలి ఉన్నాయి, తరువాత నీకు బ్రతికే అవకాశం లేదని తెలిసినప్పుడు కూడా ఇవన్నీ నీకు ముఖ్యమేనా?
1: అదేమి ప్రశ్న శ్వేత. అప్పుడు ఇవేమీ ముఖ్యమనుకోను. అప్పుడు నేను చేయాల్సినవి మరెన్నో ఉంటాయి. నా కుటుంబం, స్నేహితులు, సంబంధాలు, ఇవి చాలా ప్రాముఖ్యం అని నాకు తెలుసు.
0: శ్రోతలు, ఒకవేళ ఎవరైనా మీకు ఈ ప్రశ్న వేస్తే ఏం చేస్తారు? ఒకవేళ మీరు 3 మాత్రమే బ్రతుకుతారు అని చెబితే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చాలా ముఖ్యమైనవని భావిస్తున్నవి అప్పుడు కూడా అంత ముఖ్యమైనవిగా ఉంటాయా? ఆలోచిస్తూ ఉండండి. ఈలోగా షారోన్ గారు మనకు కొన్ని సలహాలిస్తారు.
3: ప్రియ స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబంలో అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మీ కొరకు, మీ భర్త మరియు మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా పరిచర్య కొరకు, ఇతర మహిళల అవసరాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతున్నాం. ఈరోజు మనం నిరాడంబరమైన మహిళలుగా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకోబోతున్నాం. ఒకవేళ మీ వైద్యుడు ఇక మీరు 3 కంటే ఎక్కువ కాలం బ్రతకరు అని చెప్తే మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? బహుశా మీరు చేయాలనుకున్న పనులన్నీ జ్ఞాపకం చేసుకుంటారేమో, లేక మీ కుటుంబం కొరకు ఎక్కువ సమయం గడపలేకపోయానే అన్న బాధ కలగవచ్చు. ఉద్యోగంను బట్టి లేక ఇతర పనుల భారాన్ని బట్టి భర్తతో, పిల్లలతో, బంధువులతో ఎక్కువ సమయం గడపలేకపోయాను కాబట్టి కనీసం ఈ 3 నెలలైనా వారితో గడపాలన్న ఆశ ఉండవచ్చు. ఇంతవరకు అంతగా పట్టించుకోని విషయాలు మీకు ఇప్పుడు ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి, మరెక్కువ విలువైనవిగా కూడా కనిపిస్తాయి. వాటిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నామన్న బాధ కూడా కలుగుతుంది. కొన్ని వస్తువులను లేక ఆస్తులను సంపాదించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటారు. ఇప్పుడు వాటిని విడిచిపెట్టాలి. నిజంగా అది ఎంత కష్టం? క్లుప్తంగా చెప్పాలంటే, ఇంతవరకు మీరు ఎలా జీవిస్తున్నారో అంతగా పట్టించుకోని మీరు ఇప్పుడు ఈ 3 నెలలు ఎలా గడపాలి అని ఆలోచిస్తారు. ప్రతి క్షణాన్ని నిమిషాన్ని విలువైనదిగా ఎంచుతారు. ఆ సమయాన్ని ఎలా గడపాలో, ఏమేమి పనులు చేయాలో, వాటిని ఈ స్వల్పకాలంలో ఎలా ముగించాలో చక్కని ప్రణాళిక కూడా వేసుకుంటారు. చేయవలసినదెంతో ఉంది అనిపిస్తుంది. కాబట్టి మీ సమయాన్ని, శక్తిని అంతా దానికోసం వెచ్చిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరి క్యాన్సర్తో చనిపోబోతున్న సమయంలో డాక్టర్ ఆమెతో కొన్ని రోజులు సెలవు పెట్టి సంతోషంగా గడపమని చెప్పాడు. తనకు ఇష్టమైనవన్నీ తృప్తిగా తినమన్నాడు. ఇంతవరకు తాను కొనుక్కోవాలనుకుని ఆశ ఉన్నా కొనకుండా పొదుపు చేసినవన్నీ కొనుక్కోమని సలహా ఇచ్చాడు. కాని ఆమె, లేదు లేదు, నేను ప్రస్తుతం ఎలా జీవిస్తున్నానో అలాగే గడుపుతాను అని చెప్పింది. మనందరి ఉద్దేశాలు, వైఖరులు వేరువేరుగా ఉంటాయి. మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటాం. అయితే ఆ సహోదరి అలా చెప్పడంలో ఆమె ఉద్దేశమేంటి? గత 40 సంవత్సరాలుగా ఎలా జీవిస్తున్నదో ఇక రేపో మాపో అన్నట్లు ఉన్న ఈ కాలంలో కూడా ఆమె అలాగే జీవించాలనుకుంటుంది. అంత తృప్తి ఆమెకు ఎలా వచ్చింది? ఆమె తృప్తికి కారణం ఏంటి? కారణం ఏమంటే, మన జీవితంలో మనకు కలిగి ఉన్నవన్నీ దేవునిచే ఒక వరంగా ఇవ్వబడ్డాయని ఆమె నమ్మింది. మన భర్త, మన పిల్లలు, మన కుటుంబం మనకు దేవుడు ఇచ్చిన వరం. మన ఉద్యోగం, మన డబ్బు, మనకున్నవన్నీ మన ప్రతి అవసరాన్ని తీర్చే ప్రేమగల దేవుని ద్వారా మనకు ఇవ్వబడ్డాయి. చాలాసార్లు మనం మన సామర్థ్యాన్ని బట్టి, మన సొంత కృషిని బట్టి లేక కష్టపడి పనిచేసినందుకు చాలా సుఖంగా, సౌఖ్యంగా ఉండగలుగుతున్నాము అని అనుకుంటాం. కానీ ప్రియ స్నేహితులారా, ఒకవేళ అదే నిజమైతే మన భూసంపదలన్నీ మన నుండి తీసివేయబడినప్పుడు మనకు వినాశనం సంభవిస్తుంది. ఒక భూకంపం, ఒక పెద్ద వరద, ఒక ద్రవ్యోల్బణం ఒక మంచి జీవిత కలలన్నిటినీ నాశనం చేస్తుంది. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడింది, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ లోకంలోని సమస్తమునకు దేవుడే యజమాని. సమస్తము ఆయన సొత్తు. కాబట్టి దేవుడు మన జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే మనకు భద్రత మరియు సంతృప్తి కలుగుతుంది. మనకు కావలసినవన్నీ ఇచ్చే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఆయన ఇష్టప్రకారం వాటన్నిటినీ తిరిగి తీసుకునే అధికారం కూడా ఆయనకే ఉంది. ఈ సత్యాన్ని మనం అంగీకరిస్తే మనకున్న వాటన్నిటినీ దేవుడే పర్యవేక్షిస్తున్నాడని గ్రహించగలుగుతాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అని వ్రాయబడింది. అలాగే 121వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని, 7వ వచనంలో ఆయన నీ ప్రాణమును కాపాడును అని, 8వ వచనంలో ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని వ్రాయబడింది. చాలాసార్లు మన జీవితంలో మనకున్న వాటిని గూర్చి, అనగా మనుషులను గూర్చి గాని, వస్తు సామాగ్రిని గూర్చి గాని, వాటిని కాపాడుకోవడానికి మరియు వాటిని భద్రపరచుకోవడానికి ప్రయాసపడతాం, ఒత్తిడికి గురి అవుతాము. మన సొంత జ్ఞానం మరియు శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. మన పిల్లల భవిష్యత్తును గూర్చి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి, మన ఉద్యోగం, చివరికి మన ఆరోగ్యం గురించి మనమే బాధ్యులం అనుకుని మనపై మనమే నమ్మకం కలిగి ఉంటాము. భవిష్యత్ ప్రణాళికలు విఫలమైనప్పుడు కలవరపడతాం, కంగారు పడతాం. కాని దేవుడు మనకు సహాయకుడు అని, ఆయన మన బలము అని, ఆయన మనకు కేడెము అని బైబిలు పదే పదే నిశ్చేతనిస్తుంది. మనకు ఉన్నవాటిని గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు. మన భారాలను, బాధ్యతలన్నిటినీ దేవునితో పంచుకుంటే మన జీవితం సులభం కాదంటారా? చివరిగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే, మనకున్నవన్నీ కేవలం మన సొంత సుఖ సౌఖ్యాల కోసం, మన వ్యక్తిగత సంతోషం కొరకు కాదు. దేవుడు మనకిచ్చిన మనుషులను మరియు ఇతరమైనవన్నీ మనం ఇతరులకు ఇవ్వాలి లేక వారితో పంచుకోవాలి. వాటిని ఇతరులకు అందుబాటులో ఉంచాలి. వారు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తద్వారా మనకు ఇవ్వబడిన వాటిని వారు ఉపయోగించుకోవాలి మరియు సంతోషించాలి. ఉదాహరణకు, మన పిల్లలు అమ్మమ్మకు, నానమ్మకు, తాతలకు సంతోషాన్ని కలగజేస్తారని మనకు తెలుసు. కాబట్టి వారు పిల్లలతో సమయం గడపకుండా మనమే వారితో గడపాలని, వారి మాటల ద్వారా, పనుల ద్వారా మనమే సంతోషించాలి అని అనుకోకూడదు. వాళ్లు మా పిల్లలు, మా సొత్తు, వాళ్లతో మేమే సంతోషించాలి అన్న స్వార్థం ఉండకూడదు. దేవుడు మనకు ఒక గృహాన్ని ఇస్తే ఒంటరిగా ఉన్నవాళ్లను ఒక పూట భోజనానికి ఆహ్వానించవచ్చు. వీలైతే పొరుగువారిని వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లవచ్చు. వారికి సహాయం చేయడానికి మన సమయాన్ని, వాహనమును లేక డబ్బును ఉపయోగించడానికి వెనుకాడవద్దు. కొన్నిసార్లు మనం ఇతరులతో పంచుకునేంత మన వద్ద ఉండకపోవచ్చును. ఈ విషయం నాకు తెలుసు. అయితే మీరేమి నిరుత్సాహపడకండి. మీకు తోచిన విధంగా వారికి సహాయం చేయవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం మా పిల్లలు ఒక పార్కులో ఆడుకుంటున్నప్పుడు జరిగిన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పార్కులో వీధులు ఊడ్చే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు వయసులో పెద్దవాడు. అది శీతాకాలం. ఓవైపు మంచు కురుస్తున్నది. చాలా చలిగా ఉన్నది. మా పిల్లలు ఆ పార్కులో కొంతసేపు ఆడుకున్నాక అతడు తాను కూర్చున్న బెంచిపై నుండి లేచి తన వద్ద ఉన్న కాగితపు సంచిలో నుండి చలికాలంలో వేసుకునే చేతి తొడుగులను బయటికి తీశాడు. వాటిని తీసుకుని మా పిల్లలు ఆడుకుంటున్న స్థలానికి వచ్చాడు. ఆ చేతి తొడుగులను వారికి ఇచ్చాడు. ఆ దృశ్యం నా హృదయాన్ని కదిలించింది. ఈ వ్యక్తి జీవితంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అతనికి కుటుంబం లేదు, ఇల్లు లేదు, డబ్బు అంతకన్నా లేదు. అయినా తనకున్న కొంచెంలోనే తనకు ఏమాత్రం పరిచయం లేని వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఎంత ఇస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఇతరులకు ఇవ్వకుండా మనం ఎంత బిగబట్టుకున్నామన్నది ముఖ్యం. ఈ విషయంలో యేసు ప్రభు చెప్పిన సలహాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మత్తయి సువార్త 5:40-42 వరకు చదువుకుందాం. ఎవడైనను నీమీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. లూకాసువార్త 6:29-31 వరకు మరింత లోతైన భావంతో చెప్పబడింది. నీ పైబట్ట ఎత్తుకొని పోవారిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయుడి. ప్రియులారా, మన జీవితం తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. దాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం? ఒక్కసారి పరీక్షించుకుందాం.

0: ప్రియులారా, వీధులను ఊడ్చే అతని ఉదాంతం గుర్తుందా? అదే, తాను చలిలో బాధపడుతూ కూడా తన జేబులో ఉన్న చేతు తొడుగులను ఆ అబ్బాయికి ఇవ్వడం ఆశ్చర్యంగా లేదా? అవి చిన్నవే అయినా అతనికి చాలా విలువైనవి, అవసరమైనవి కూడా కాదంటారా? అవి ఆ అబ్బాయికి ఇచ్చేస్తే మళ్లీ కొనుక్కునే స్తోమత కూడా లేదు. మనం కూడా ఇతరులకు ఇవ్వడానికి మన గుప్పెళ్లు విప్పాలి. అందుకు ఉదార హృదయం కావాలి. అప్పుడే మన వస్తువులను మనం ఉపయోగించుకోవడమే కాదు, ఇతరుల అవసరాలను బట్టి వారికి కూడా ఇవ్వగలుగుతాము. అలా ఇతరుల అక్కరలను మన అక్కరలుగా భావించగలగాలి. వస్తువుల విషయమే కాదు, వారి ఆధ్యాత్మిక అక్కరలను కూడా మనం గుర్తించాలి. మీరు ఎప్పుడైనా ఇతరుల ఆత్మల రక్షణను గూర్చి ఆలోచించారా? ప్రతిరోజు మీకు ఎదురవుతున్న వారిని ఎప్పుడైనా గమనించారా? కనీసం వారి పేర్లైనా మీకు తెలుసా?
1: అదేంటి పల్లవి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా? వీధులను ఊడ్చే వారి పేర్లు, ఆసుపత్రిలో ప్రతి ఒక్కరి పేరు, బస్టాప్లో కనబడే వారి పేర్లు, ఇవన్నీ మనకు అవసరమా? అయినా ఎవరికి అంత తీరిక ఉంది బాబు అని అనుకుంటున్నారా? అభిలాష గారు చెప్పేది వింటే దాని ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. ఇది ఒక మంచి పాఠం. దీన్ని కూడా మీ ఆభరణాల పెట్టెలో దాచుకుంటారు కదూ.
2: నేను నర్సింగ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక పరీక్ష పెట్టారు. అప్పుడు నేను 2వ సంవత్సరంలో ఉన్నాను. నేను శ్రద్ధగా చదువుకునేదాన్ని కాబట్టి ఆ ప్రశ్నలేవీ నాకు కష్టంగా అనిపించలేదు. అయితే చివరి ప్రశ్నకు వచ్చేసరికి ఆగిపోయాను. మీ స్కూల్ను ఊడ్చే ఆమె పేరేంటి? ఇదేదో సరదాగా ఇచ్చిన ప్రశ్నేమో అనుకున్నాను. స్కూల్ ఊడ్చే ఆమెను నేను చాలాసార్లు చూశాను. ఆమె వయసు 50 సంవత్సరాలు ఉండవచ్చు. పొడుగ్గా ఉంటుంది, ఒత్తుగా ఉండే జుత్తు, ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఆమె పేరు తెలియదు. ఇక ఏమి చేయలేక ఆ ప్రశ్నను వదిలేశాను. విద్యార్థులందరూ బయటికి వచ్చాక తెలిసినదేమంటే దాదాపు అందరూ ఆ చివరి ప్రశ్నను వదిలేశారు. దాని జవాబు ఎవ్వరికీ తెలియదు. చివరి ప్రశ్నలు కూడా గ్రేడ్లో కలుస్తాయా అని విద్యార్థులందరూ ప్రొఫెసర్ను అడిగారు. అతడు అవును అన్నాడు. అతడు ఇంకా ఇలా చెప్పాడు, మీరు వృత్తిరీత్యా చాలామందిని కలుస్తూ ఉంటారు. అందరూ విశేషమైన వారే. మీ ధ్యానము మరియు శ్రద్ధ వారికి అవసరం. మీరు వారిని కనీసం చిరునవ్వుతో పలకరించినా చాలు. నాకు అది చాలా నచ్చింది. తరువాత మా స్కూల్ ఊడ్చే ఆమె పేరు తెలుసుకున్నాను. శ్రోతలు, ఈ కథ మీకు తెలిసిన కథలా అనిపిస్తుంది కదూ. తీరికలేని మీ జీవితంలో ఇలా ఎప్పుడైనా అనుభవించారా? ప్రతిరోజు మనం చాలా పనులు చేస్తాము, అనేకులను చూస్తూ ఉంటాము, కానీ వారిని గూర్చి పట్టించుకునే సమస్యే ఉండదు. కొన్నిసార్లు జరగకూడన సంఘటనలు జరిగినప్పుడు, లేక మనం ప్రతిరోజు చూస్తున్న వాళ్ళు, మన పక్కనే ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిస్తే ఎంత బాధపడతాం? అందుకు ఒక విధంగా మనమే బాధ్యులం కదా. ఒక్కసారైనా వారిని పలకరించి ఉంటే బహుశా వారి బాధలు మనతో పంచుకునేవారేమో అనే అపరాధ భావన మనల్ని వేధిస్తుంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఇది మనందరికీ ఒక మంచి పాఠంగా భావిద్దాం. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిద్దాం. వారి యోగక్షేమాలు తెలుసుకుందాం. చేయగలిగినంత సహాయం చేద్దాం.
1: అభిలాష గారు చెప్పిన విషయాలు నిజంగా నా జీవితానికి కూడా పాఠాలని భావిస్తున్నాను. చాలాసార్లు మనం ఎంత బిజీగా ఉంటామంటే కనీసం పక్కన ఉన్న వారిని కూడా పట్టించుకోము. ఇక వారి పేర్లు, వారి సమస్యలను ఎలా తెలుసుకుంటాము? తెలుసుకున్నా వారికి సహాయం చేయడానికి నాకు సమయం లేదుగా అని అనవద్దు. మంచి మహిళలుగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. మన చిరునవ్వు ఇతరులను ఆకర్షించేలా, ప్రోత్సాహకరమైన మన మాటలు వారి జీవితాలలో ఒక కొత్త నిరీక్షణను పుట్టించేలా మనం వారితో సంబంధం కలిగి ఉందాము. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలుంటే, లేక మీరు ఇతరులను ప్రోత్సహించడం ద్వారా వారి జీవితంలో ఎలా దీవింపబడ్డారో మాకు రాయవచ్చు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి మీ ఉత్తరాలు మాకెంతో ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు.
0: శ్రోతలు, మీరు తప్పకుండా ఉత్తరాలు వ్రాస్తారు కదూ. కార్యక్రమం చివరిలో చెప్పబడే నెంబర్కు ఫోన్ కూడా చేయవచ్చును. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన పుస్తకాలను కూడా తెప్పించుకోవచ్చు.
1: ముగింపులో షారోన్ గారు చెప్పిన తలంపులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకున్నవన్నీ మన జీవితమంతా దేవునికి అర్పిస్తే మన హృదయాలలో గొప్ప స్వేచ్ఛను అనుభవించగలుగుతాము. ఎందుచేతనంటే మనం ఈ లోకానికి సంబంధించిన వాటినేమీ గట్టిగా బిగబట్టుకోవడం లేదు. ఈరోజు నుండి మనలో ప్రతి ఒక్కరం నిరాడంబరముగా జీవిస్తూ మనకు ఉన్న వాటిని ఇతరులతో పంచుకోవాలని తీర్మానాన్ని కలిగి ఉందాం. దేవుడు ఈ మంచి తీర్మానాన్ని ఘనపరుస్తాడు, మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ మాత్రమే కాదు, మీరు ఎంత తవ్వినానూ అందులో నుంచి ట్రెషర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ముందు ఈ ప్రోడిగల్ సన్ స్టోరీ మీరు చాలాసార్లు వినే ఉంటారు. గత కార్యక్రమం చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. లాస్ట్ ప్రోగ్రాంలో మనం చిన్న కుమారుని గురించి చూసాం. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడిగితే దేవుడు ఎలా ఇస్తున్నాడు, దీని గురించి, ఫాదర్స్ హార్ట్ని గురించి చాలా డీటెయిల్స్ని మీరు ఫిల్ చేశారు. చిన్న కుమారుని గురించి చూశాం. తండ్రికి ఇద్దరు కుమారులు. ఒకడు విల్ఫుల్గా అడిగి సొత్తిమ్మని అడిగాడు, తండ్రిచ్చాడు, వెళ్ళాడు, ఖర్చు చేశాడు, మారు మనస్సు పొందాడు, ఓకే, తిరిగొచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూసేది పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గురించి చాలామంది ప్రసంగించినట్టు నాకు తెలియదు, అయితే కొద్దిమంది ఉన్నారు. అయితే చాలా డీటెయిల్గా టచ్ చేయడం లేదు మనం. అయితే ఈ పెద్ద కుమారుడు ఆయనతో పాటే ఉన్నాడు, న్యాయంగా పనిచేస్తున్నాడు, తండ్రికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఇతడు హీరోనా విలనా?
1: పోయిన ఎపిసోడ్లో మనం అలాగే ముగించాము, హీరోనా విలనా అని చెప్పి. ఇప్పుడు మనము అది ఒక బేస్ నుండి చూసినట్లయితే అది బాగుంటుంది. లుక్ 15 పూర్తిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, ఈ కనబడకుండా పోయిన గొర్రె చిరకుమారుడు, అతడే ఇస్రాయెల్. ఇదే ఒక కాంటెక్స్ట్గా మనం చూసాం. ఇప్పుడు కనబడకుండా పోయిన నాణెం ఉంది కదండి, ఇంటిలో కనబడని నాణెము,
0: అవును,
1: అదే ఈ పెద్ద కుమారుడు.
0: ఓ,
1: తను ఇంటిలోనే కనబడలేదు, ఇతను బయట కనబడకుండా పోయాడు. గొర్రె వెళ్ళిపోయింది, ఇస్రాయేలీలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లోనే కనబడకుండా పోయిన గ్రూప్ ఉంది, అది ఎవరంటే, ఇల్లంటే ఎప్పుడు దేవుని యొక్క ఇల్లే. మనం బైబిల్ నుండి చూస్తున్నాం. లోన కనబడకుండా పోయింది ఎవరని చూసినట్లయితే, విశ్వాసి
0: కూడానే ఉన్నాడు.
1: అవును, కూడానే ఉంటాడు,
0: రెగ్యులర్ గా వస్తున్నాడు,
1: తను చర్చిలోనే ఉంటాడు, తను ఎక్కడికే పోడు. ఇప్పుడు ఆ కాయన్ కూడా కనపడకుండా పోయింది కదా,
0: అవును,
1: ఇంట్లోనే ఉండింది కదా,
0: బయటికి వెళ్ళి,
1: బయటికి ఎక్కడికి పోలేదు.
0: చాలా కరెక్ట్
1: గా ఉంది. ఇదే క్రొత్త నిబంధన సంఘం, న్యూ టెస్టమెంట్ చర్చ్. అదొచ్చి లా అంటే ధర్మశాస్త్ర సంఘం, ఎవరు? ఇస్రాయేలీలు. ఇది మనము క్రొత్త నిబంధన సంఘం. ఇందులో ఏంటి సమస్య అని చూసినట్లయితే, వీళ్ళకి ఇప్పుడు మీరు చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్లాడనే కదా అందరూ చెప్తున్నారు. మీరు ఆ వాక్యం చదవండి, లూక్ 15 చూడండి, 12వ వచనము. మీరు 12 చదవండి ఒకసారి విందాం.
0: 12 ఎలా ఉంది అంటే, ద యంగర్ ఆఫ్ దెమ్ సేడ్ టు హిస్ ఫాదర్, ఫాదర్ గివ్ మీ ది షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ దట్ ఫాల్స్ టు మీ, సో హీ డివైడెడ్ హిస్ వెల్త్ బిట్వీన్ దెమ్.
1: డివైడెడ్ ద ప్రాపర్టీ
0: బిట్వీన్ దెమ్,
1: ఇద్దరికి ఇవ్వబడింది.
0: ఓ, సో వేరు చేసినప్పుడు
1: తీసుకుని వెళ్ళాడంటే ఇతను తీసుకోకుండా పోలేదు.
0: అవును, పంచినప్పుడు ఇతనికి
1: తను తీసుకుని వెళ్ళిపోయాడు, తను తీసుకుని ఉన్నాడు.
0: ఇతను షేర్ వద్దని చెప్పలేదు,
1: షేర్ అంతా వద్దని చెప్పలేదే. డాడీ తనే అడుగుతున్నాడు, మీరు తనకు వేరుగా ఇచ్చేయండి,
0: నేను నీతో కూడా ఉన్నాను,
1: నేనే మీతో కూడా ఉంటున్నానని తను చెప్పలేదు.
0: అవును, అతనికి ఇచ్చినప్పుడు నాకు ఏమైనా హుషారుగా అడిగాడు,
1: అడగలేదు, అయితే దొరికింది తీసిపెట్టుకున్నాడు,
0: భద్రంగా ఉంచుకున్నాడు.
1: ఇద్దరికి షేర్ వేరు చేసి ఇవ్వబడింది.
0: ఓకే,
1: అప్పుడు దేవుడు స్వాతంత్ర నియమము ధర్మశాస్త్రం అనేది కాదు, అందరికీ ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని పంచే ఇచ్చాడు.
0: ఆయన కరెక్ట్గా
1: తండ్రి తన పనిని ఎంతో సరిగ్గా చేస్తున్నాడు. ఈ చోట మీరు బాగా గమనించండి, ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చేప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఈ బ్లెస్సింగ్ ఇస్తాను, అయితే నీతో వచ్చి చేరే అన్యజనులకు ఒకే నియమం అంటాడు.
0: ఈక్వల్
1: ఈక్వల్, నీవతని వేరేలా చూడద్దు, నన్ను అంగీకరించి తను నీ యొద్దకొస్తే అతనికి నీకు ఒకే నియమం
0: అంటాడు, ట్రీట్ చేయమన్నాడు.
1: ఇప్పుడు చూడండి, రాహాబు లోనికి వచ్చింది,
0: అవును,
1: ఒక ప్రొసీజర్, వారందరూ లోనికి వచ్చారు. ఆ తర్వాత జీనియాలజీలో వచ్చారు,
0: అవును,
1: తర్వాత మోయాబు స్త్రీ, ఎవరు? రూతు వస్తుంది. వారికి అదియే, ఎవరు కూడా ఆమె ఇస్రాయేల్కి చెందిన ఆమె కాదని బహిష్కరించలేదు. ఇస్రాయేలీయుల నియమం ధర్మశాస్త్రమేంటి, అందరికీ ఒకే ఈక్వల్.
0: ఇంకా చెప్పాలంటే అబ్రహాము కూడా బయట నుంచి వచ్చినవాడే కదా.
1: అబ్రహాము ఆ విధంగా, సరే, ఇస్సాక్ ఎవరు? ఇస్సాకు అక్కడికి వచ్చినవాడు, బట్ ఇస్రాయేలీయుడు కాదు.
0: అవునవునవును,
1: ఇస్రాయేలులో పుట్టిన ఒక హెబ్రియుడు. ప్రాపర్ ఇస్రాయేలీయుడు ఎవరు తెలుసా? జాకబే, తనే ఫస్ట్ ఇస్రాయేల్. ఇంకా యూదులంటే ఎక్కడి నుండి చెప్పబడుతున్నారు? యాకోబు యొక్క 4వ కుమారుడు యూదా. దాదాపు లోకం ఏర్పడి 2500 సంవత్సరాల తర్వాత జరిగే సంభవం ఇది. అది అలాగుంది. అప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, గాడ్ ఇస్రాయేల్కి ఏమి ఇస్తున్నాడో అదే మనకి కూడా ఇస్తున్నాడు.
0: ఈక్వల్
1: ఈక్వల్. ఇప్పుడు మనకేం చెప్పబడుతుందని చూసినట్లయితే, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదమును నీతో కూడా వచ్చి చేరే అన్యునికి నీకు ఒకే నియమం అంటున్నాడు. ఇప్పుడు మనకి చెప్పేప్పుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి చెప్పబడి

0: ంది నీతో చేరినవానికి ఒకే నియమం అంటున్నాడు. మనతో చెప్పేప్పుడు ఏమంటున్నాడు? యూదుడు లేడు, గ్రీకు లేడు, మనమందరం ఒకటే అంటున్నాడు. ఈ యొక్క మనోస్థితి ఎవరి దగ్గర లేదు? ఇప్పుడు పెద్దవాని దగ్గర లేదు. పెద్దవానికి ఏం ఆలోచన? అతనికి అన్నీ ఇవ్వబడ్డాయి, అతను వెళ్ళిపోయాడే, అతను ఎందుకు తిరిగి ఇంట్లో చేర్చాలి? తన ఆస్తిని పాడు చేసుకున్నాడు, వేస్ట్ చేశాడు. సరే, తండ్రి తన ఆస్తిని భాగించి ఇచ్చాడు, సరేనా? ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడు కదా, వచ్చిన వానికి తన వాటా నుండి ఏదైనా ఇచ్చాడా? మరి అక్కడ తండ్రి తను సంపాదించిన ఒక గొర్రెను వధించాడు, ఆయన తన వస్త్రాన్ని కప్పాడు, తన ఉంగరాన్నేశాడు, అది ఆయనగా ఇచ్చింది, దానికెందుకు నీకు కోపం? ఈరోజు మనలో ఉండేటువంటి ఒక స్వభావంలో ఒకటి ఏంటని అడిగినట్లయితే, దేవుడు ఇంకొకరిని ఆశీర్వదిస్తే వీరికి ఈర్ష. అదేలా దేవుడు అడుగుతున్నాడు, నేను ధారాళముగా దయచేవాడనో నీవు పిడికిలి బిగించుకోవచ్చా? ఈరోజు మనలో ఎందుకు ఈ స్వభావం వస్తుంది? అంటే ఆ స్వాతంత్ర నియమంలో ఉన్న మనకి ఇస్రాయేలీయులను, అంటే కరెక్ట్గా లా ప్రకారం, అంటే న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రకారంగా జీవించేవారు ఇస్రాయేలీయులను ఒప్పుకోరు. రోమన్స్లు అలాగుండారు ఆరంభంలో. అందువల్ల పౌలు రోమకు రాసేప్పుడు చెప్తున్నాడు, మీరెందుకు వారిని అసహించుకుంటున్నారు? వారినెందుకు చేర్చడం లేదు? వారి వల్లే మనకింత కూడా లభించింది, ఇస్రాయేలును అసహించుకోవద్దు, వారికై ప్రార్థించండి అని చెప్తున్నాడు. చిన్న కుమారుని చేర్చుకోమంటున్నాడు. ఈరోజు మనం అంగీకరించడానికి తయారుగా లేము. సరే, మనం ఇప్పుడు ఇస్రాయేలీలను తీసుకోవద్దు, ఇలా చూద్దాం. మనం ఇప్పుడు మన చర్చిలో నుండి ఒకడు బ్యాక్స్లైడ్ అయిపోయాడు, వెనక్కి విడిపోయాడు, తను తిరిగి వస్తున్నాడు. ఆర్ వి రెడీ టు అక్సెప్ట్ హిమ్ అగైన్ యాజ్ ఆఫ్ ద సేమ్ పొజిషన్ అగైన్?
1: ఇప్పుడున్న ప్రాక్టికల్గా చెప్పాలంటే, వాడు వెళ్ళాడు, తిరిగి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాడు.
0: ఇప్పుడు మనం అతన్ని తెగతెంపులు చేసుకోవాలనే ఉంటాం, ఎందుకంటే అతను వచ్చాడు, అవును, అంతా పాడు చేసుకుని వెళ్ళాడు,
1: ఎందుకు మాట్లాడుతున్నారు అంటాం.
0: తిరిగి అతను ఎందుకు చర్చిలో చేర్చారు? అది వదిలేయండి, చర్చిలో ఒక పోస్టింగ్ ఇచ్చేస్తామో మనం.
1: నాకు ఒక పాస్టర్ చెప్పింది జ్ఞాపకం ఉంది. అదేమంటే, ఒక పాస్టర్ ఒక చిన్న తప్పు చేశాడంటే దేవుడు క్షమిస్తాడు, అయితే ప్రజలు క్షమించరట. అదేంటంటే, ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంత వాస్తవంగా
0: 100% కూడా నిజం. దేవుడు మన్నించడం మాత్రమే కాదు, మరిచిపోతాడు.
1: అయితే వీళ్ళు
0: వీరైతే క్షమించరు, మరిచిపోను, మరిచిపోరు. అదే నేను ఒకసారి ఊరినే విన్నాను. డేవిడ్ దగ్గర మీకు కొరత ఏమై ఉన్నదని అడిగా. డేవిడ్ దగ్గర మీకు ఇష్టపడని ఒక కొరత ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క
1: రీజన్
0: చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు దావీదును గురించి చెప్పేప్పుడు ఉరియా యొక్క భార్య నిమిత్తమైన కార్యము తప్ప ఆయన మరేది కూడా తన దగ్గర చూడలేదు అని ఉంటుంది.
1: క్లీన్గా ఒక స్టేట్మెంట్
0: ఒకటి ఇచ్చేశాడు,
1: స్పష్టంగా ఉన్నాడు.
0: తనిక దేనిని గూర్చి కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దావీదును గురించి. ఇదియే దేవుని యొక్క స్వభావం. తన కుమారుడు వచ్చినప్పుడు తన గత పాపాన్ని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి, నువ్వు ఈ పాపం చేశావు, నువ్విక్కడి నుండి వచ్చావు, తను మారు మనసు పొందొచ్చాడు. అదే నేనెప్పుడు చెప్తా, ఒకడు మనసు మారి వేదనతో వస్తున్నాడు కదా, అతని తిరిగి ఆదరించడమే క్రైస్తవ్యం తప్ప అతని తిరిగి తిరిగి గుచ్చి గాయపరిచేది క్రైస్తవ్యం కాదు. ఒకడు నేరస్తుడని తెలిస్తే ఆ నేరాన్ని మూయడం క్రైస్తవ్యం, నగ్నాన్ని మూయడమే కదా క్రైస్తవ్యం.
1: నోహ విషయంలో చూస్తా,
0: నోవా దగ్గర చూస్తున్నామే. దేవుని చూడండి, ఆదాము దిగంబరిని చెప్పిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, దిగంబరివని చెప్పింది ఎవరని అడిగి పండు తిన్నాడు, దేవుని నుండి దూరం వెళ్ళాడు, చెట్టు వెనక వెళ్ళి దాక్కున్నాడు, అన్ని పనులు చేశాడు. అయితే వాక్యం చెప్తుంది, దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. పాపం చేశానయ్యా, దీనికి నన్ను ఏం చేయమంటావు? సరి, నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఒక జరిగిన సంభవము. అది ఇది నా మిస్టేక్గా కూడా ఉండవచ్చు, మేబీ ఉండొచ్చు, నా మిస్టేకే అనుకోండి, నేనిక్కడ అది చెప్పడంలో తప్పులేదు. అంటే ఒక అమ్మాయి తన తండ్రిని ఏమార్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచారు. అలా పెంచినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వారికి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. వెళ్ళి అలా తను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుంది. జీవితం దుర్భరం అయిపోయింది. ఎంత దూరానికి అలాగే వెళ్ళిందంటే, తిండికి కష్టపడే స్థాయికి
1: వెళ్ళిపోయింది,
0: ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ఒకరోజు ఆ అమ్మాయి ఒక కొట్లో పనిచేస్తుంది. ఆ తండ్రి చూసేశాడు, చూసిన వెంటనే ఎంతో ఏడ్చాడు, ఏడ్చి ముగించి ఇంటికి తీసుకొచ్చేశాడు. తీసుకునొచ్చి ఇది ఒకరోజు నాతో షేర్ చేసి చెప్పాడు, ఈ విధంగా మరి కుమార్తె ఈ విధంగా అయిపోయింది, నా మనసులో కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది, దేవుని వదిలిపోయింది, తను దానికే అనుభవిస్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
1: ఒక పార్ట్, అది
0: నాలోని పార్ట్ చెప్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
1: ద ఫ్లెష్ హ్యూమన్,
0: తను చేసిన తప్పుకు తను అనుభవించని,
1: కరెక్ట్, ఇది
0: వినడానికి కరెక్టే కదా.
1: వరల్డ్లీ వైస్ కరెక్ట్.
0: తండ్రిని ఏమార్చిపోయినందుకు ఇదే ఒక తగిన దండన, పనిష్మెంట్ అన్నది నా యొక్క హృదయం. అది సరికూడా నేను తప్పని చెప్పడం లేదు. కరెక్ట్. అయితే ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది? అదొచ్చి ఒక బైబిల్ టీచర్ యొక్క హృదయం. ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది తెలుసా? తప్పు చేస్తే సరి అయిపోయింది, క్షమాపణ అడిగి తిరిగి వచ్చింది, అది నా కూతురు, హౌ కెన్ ఐ లీవ్ హర్. ఇదియే తండ్రి యొక్క హృదయం. అక్కడ తండ్రి చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఎందుకు పెద్దవాడు అంగీకరించలేకపోతున్నాడంటే తనకతడు సహోదరుడు కాని అతనికి కుమారుడు. ఈ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మారుతుందో? మనమందరము తండ్రి హృదయానికి మారుతామో ఆ రోజు మీరు క్రైస్తవ సువార్త చెప్పక్కర్లేదు, ఉజ్జీవము తనంతటి అదే వస్తుంది.
1: ఈ
0: యొక్క బేసిక్. ఈరోజు మనలో ఇటువంటి మన్నించే స్వభావం లేదే, అంగీకరించే స్వభావం లేదే. వెంటనే అతని గూర్చిన 20 సంవత్సరాల క్రితం ఏం చేశాడు తెలుసా?
1: టైంతో చెప్తారు.
0: జరిగినవి మరిచిపోలేక నేను అనేక కుటుంబాలు ఎందుకు వేరవుతున్నాయని చెప్పగలను. కౌన్సిలింగ్కి వస్తుంటారు, మీరు చూస్తే వారి మాటల్లో చెప్తారు, పెళ్లైన మొదటి సంవత్సరంలోనండి.
1: కరెక్ట్గా చెప్తారు
0: పెళ్లైన మొదటి సంవత్సరం అండి అని అంటారు. అటు తర్వాత పెళ్ళై 20 సంవత్సరాలు అయి ఉంటే ఇద్దరు పిల్లలు పుట్టుంటారు, ఆ పిల్లలు కాలేజీ కూడా చేస్తుంటారు.
1: అయితే ఆయన ఇంకా ఇతను
0: మాత్రం ఆ డేట్ను మర్చిపోకుండా
1: కరెక్ట్గా
0: చెప్తారు. ఆ రోజు ఈ వైఫ్ యొక్క నాన్న మామగారు నా పట్ల ఎంత అఘోరంగా నడుచుకున్నాడో తెలుసా? నేను ఈ రోజుకి కూడా మర్చిపోలేదంటాడు. ఎందుకంటే మీరు అల్లుడైనందువల్ల మర్చిపోలేదు, అదే మీరు కుమారుడైంటే మర్చిపోయి ఉండేవారు.
1: ఆయన మర్చిపోయి ఉంటాడు.
0: ఈరోజు అనేక మంది ఇటువంటి కార్యమే, తండ్రి యొక్క హృదయం లేదు, దేవుని యొక్క హృదయం లేదు. ఇప్పుడు ఇతనికి మాత్రం ఏం తక్కువ చేశాడు? ఇప్పుడు నీ దాంట్లో నుండి తీసిచ్చాడా? లేదే. సరే ఇవ్వనివ్వు,
1: మనం ఎలా తగ్గిపోతాం?
0: అందులో ఏం తక్కువ అవుతుంది? తన తండ్రి అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఇలా చెప్పిన తర్వాత 31వ వచనం, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవే అని అంటున్నాడు. నేను నీకు పంచిపెట్టింది మాత్రం కాదు, నావన్నీయూ నీవి. ఇతని వల్ల అది చూడలేకపోతున్నాడండి. విషయమే లేదు,
1: కాన్సెప్ట్లోకి రాలేదు,
0: ఆ కాన్సెప్ట్కే రాలేదు ఇతను. ఇంకా అదే నాకు ఇది చదివేప్పుడు నన్ను ఆలోచింపజేసే ఒక అతి ముఖ్యమైన విషయం ఏదంటే, అతడు తన తండ్రి దగ్గర ఒక మాట చెప్తాడు. అక్కడది చెప్పేప్పుడు తండ్రి అనే మాట చెప్పడు, అతనేం చెప్తాడు? 29వ వచనం, అందుకతడు తన తండ్రితో, 29, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. తండ్రితో ఏమంటున్నాడు?
1: కరెక్ట్గా మాట్లాడుతున్నాడు.
0: నేను మీకు సర్వ్, అక్కడ ఇంగ్లీష్లో సర్వ్ ఉందండి,
1: సర్వ్ ఉంది.
0: అప్పుడు ఇతడు ఎందుకు తండ్రి దగ్గర సర్వ్ చేశాడు? మీరు చెప్పిన పని చేస్తున్నా, మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చేశా, ఒక ఆజ్ఞను కూడా మీరలేదు. తనేదో పరిచర్యగా చేస్తున్నాడంతే. నా తండ్రి హృదయానికి తగినట్టుగా నేను నడుచుకున్నాను. తను తండ్రి దగ్గర ఉన్నట్టుగానే లేడు, అతను కింగ్ దగ్గర ఉన్నట్టుగా ఉండాడు, అతను ఒక ఓనర్ దగ్గర ఉన్నట్టుగానే ఉండాడు. మనిద్దరం కలిసే కదా ఇంత పనిచేశాం, నేనన్ని పనులు సరిగా చేశానే, నేను మీకు లోబడి ఉండేనే అనేటువంటిది తనింకా చెప్తున్నాడు. నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు, ఒక మేకపిల్లను వదిలించలేదు. ఆయన అడుగుతున్నాడు, నేనెందుకు నీకు ఇవ్వాలి? అతను తండ్రి అన్న స్థానాన్ని ఉపయోగించాడు చూడండి చిన్నవాడు. అవునా? తండ్రి అన్నాడు కదా, ఇతనేమంటున్నాడు?
1: ఇతడైతే ఒక ఓనర్ ఫీలింగ్కి వచ్చాడు, తండ్రి అనే థింకింగ్లో ఉన్నాడు.
0: యాజ్ పర్ లా, మీ అంతటా మీరు చూసి నాకు బోనస్ ఇవ్వలేదే ఇంతవరకు? నేనింత నమ్మకంగా పనిచేశా, మీరు నాకు బోనస్ ఇచ్చారా? అలా ఆయన అడుగుతున్నాడు, నేను నీకు బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో మనం తెలుసుకోవలసిన దేవునితో రిలేషన్షిప్. ఈరోజు మనము పర్ఫెక్ట్ క్రిస్టియన్ అందరూ చూస్తే,
1: అదేమిటి, ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కదా దేవా, నాకేంటి ఇంతేనా అనేంతవరకు వచ్చేసాం,
0: వెళ్తున్నాం. పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ మనం చూస్తే చర్చిలో కూర్చునుంటారు. నిన్నొక ఉదాహరణ చెప్పి ఉంటాను అనుకుంటాను. అంటే చర్చిలో ఉండేటువంటి పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు, యవనస్తులు, ఎందుకంటే వారు అప్పుడే మోల్డ్ అయి లోనికి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ స్టెఫెన్లాగా ఉండారనుకోండి, వచ్చేవారందరూ కూడా కొంచెం అలా ఉంటారు. ఎందుకు? అబ్షలోం కూడా వస్తాడు అక్కడ. మనం వారిని రెడీ చేయడమే చర్చ్ అనుకోండి. చర్చ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, వారిని రెడీ చేసే స్థలం. ఇప్పుడు అక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఉండే విశ్వాసం ఉంటాడు. వారు ఇలా ఆ చైర్లో కూర్చుని అలా చూస్తూ అదే స్థలంలో కూర్చుని ఉంటారు. పిల్లలు చేసేది చూసినప్పుడు చర్చ్ ఎంత పాడైపోయిందో చూసారా, మేమంతా చర్చ్కి వచ్చేప్పుడు అని అంటారు. మనం చర్చ్కొచ్చేప్పుడు మనల్ని ఖండించారు, సరిచేశారు. అదేలాగా మనం వారిని హెచ్చరించి సరిచేయడానికి ఇక్కడ ఉన్నాం. మనం ఉండినప్పుడు చర్చ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం మంచిదే, అయితే మీరు నడుచుకునే విధానంలో తను చర్చ్ వదిలి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇటువంటి వారే ఉన్నారు, ఆజ్ఞలు జరిగించడంలో కరెక్ట్, పర్ఫెక్ట్, నేను సూపర్గా ఫాలో చేస్తున్నా అని. అయితే ఆయనేం చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా ఫాలో చేస్తున్నావు, అందుకెందుకు ఫాలో చేయని వాణిని ఎందుకు నిందిస్తున్నావు? నువ్వు ఫాలో చేస్తున్నావు, నీకైన దానిని నా యొద్ద సన్లాగా కావలసినది ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు నీకు నా దగ్గర అథారిటీ లేదు? ఎందుకు నీ వల్ల అది చూడలేకపోతున్నావనే అడుగుతున్నాడు. ఈరోజు న్యూ టెస్టమెంట్ సంఘం యొక్క పని ఏది? ఇప్పుడు వీరు లోనే కనబడకుండా పోతారు. మరొక విషయం ఏంటంటే, ఈ సన్ ఈ విధంగానే ఇన్ని రోజులు ఉండేడని తండ్రికి తెలియదు. చూడండి, ఇతనే కనబడని నాణ్యం.
1: ఇక్కడ విడిపోతున్నప్పుడే తెలుస్తుంది,
0: ఇతను అడిగినప్పుడే తెలుస్తుంది
1: ఇతడు ఒరిజినల్ క్యారెక్టర్.
0: ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు ఏం బయటపడుతుందంటే, నేను చిన్నవాడు తప్పిపోయినందుకు దిగులు పడుతూ ఉండాను కదా, అదేవిధంగా తను ఉండేడు అనుకుంటున్నాడు అతను. నువ్వు సంతోషపడనక్కర్లేదా అంటున్నాడు చూడండి అతను. అలా చెప్పినందుకు తండ్రి చెప్తున్నాడు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. లాస్ట్ వర్స్ 32లో ఆయనేమనుకుంటున్నాడు, నేను పిల్లవాడు లేకుండా దుఃఖపడుతున్నాను కదా, ఆ భారం నీకు లేదే.
1: అవును, ఇది స్పిరిచువల్ స్టాండ్ చూపిస్తుంది. స్పిరిచువల్ స్టాండ్లో పెద్దవాడు లేడు,
0: పెద్దవాడు లేడు, పిల్లవాడు తప్పిపోయాడు, వచ్చినప్పుడు సంతోషపడ్డాను కదా నేను, ఎందుకు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడలేదు?
1: ఈరోజు కోర్టు కేసు దాదాపు ఇలాగే ఉంది. మా తండ్రి సంపాదించింది రైట్ఫుల్గా తనకిమ్మని అడుగుతున్నారు. సి, అదేంటంటే ఆ లీగల్ కేసుని మీరు చూశారంటే ఇది చాలా వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా కేసెస్లో ఇలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. దీన్ని మీరు చూసారంటే మీరు చెప్పిన ఎగ్జాంపులే చాలా వ్యత్యాసంగా ఉంది, ఓల్డీ స్టాండర్డ్కి స్పిరిచువల్ స్టాండర్డ్కి. అందుకోసమే చెప్తున్నాను.
0: ఇప్పుడు ఇతడు తప్పిపోయినందుకు ఒక గ్రూప్ ఇష్టపడలేదు కదా, తిరిగొచ్చింది ఇష్టపడలేదు కదా, అదేవిధంగా ఈరోజు ఉన్నాం కదా. వీరినే బైబిల్ చెప్తుంది కనబడకపోయినా కాయిన్, ఇంటిలోనే కనబడకుండా పోయినవారు. చర్చిలో కూర్చునుంటారు పాస్టర్స్, సేవకులొచ్చి దేవదూతలు కారు వారు, దేవదూతలే తప్పు చేశారు, దేవదూతలే కొందరు ఏమయ్యారు, పాపము చేసి వారు క్రింద పడిపోయారు. దేవుని తప్ప పాపం చేయని వారు ఈ లోకములో
1: లేదు,
0: ఒక్కరూ లేరు, యేసుక్రీస్తు ఒక్కరే. పౌలు చెప్తున్నాడు, నేను చేయగోరనిదే చేస్తున్నానంటున్నాడు. పలు స్థలాల్లో కూడా ఆయన బలహీనుడనయ్యానంటున్నాడు. అప్పుడిక్కడ పాపము చేయని వారు ఎవరూ లేరని వీరికి తెలియడం లేదు. వీరేమనుకుంటున్నారు, చర్చ్లో లోపల ఒకడు పాపము చేసి కనబడని వ్యక్తిని మీరెలా కనిపెడతారు?
1: అది కూడా అక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు దేవుడు, అది క్లీన్ చేయాలి.
0: ఆ చర్చ్లో ఇప్పుడు తండ్రి వచ్చేప్పుడు ఇద్దరి ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాడు.
1: అది ఆయన ఒరిజినల్ ప్లాన్.
0: అవును, తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి ఉండాలి, నాణాన్ని కూడా కనిపెట్టాలి. అప్పుడు ఆ ఇంట్లో కనబడనది ఏది కూడా ఉండకూడదని అర్థం.
1: అదే ఒరిజినల్,
0: అదే ఒరిజినల్ ప్లాన్. స్వాతంత్ర్య నియమము, ధర్మశాస్త్రం ఒకటిగా ఉండాలి. కృత యెరూషలేమును గురించి బైబిల్లో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, 21వ అధ్యాయంలో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. చూసినట్లయితే ఆ ప్రాకారం మీద 12 ఇస్రాయేలు గోత్రముల పేర్లు ఉండినవి, పునాది 12 అపోస్తలుల పేర్లుండాయి. దాని అర్థమేంటంటే ఇస్రాయేల్ గోత్రం అన్నది ధర్మశాస్త్రం, అపోస్తలుల కార్యమొచ్చి స్వాతంత్ర్య నియమం. అది ఉంది, ఇది ఉంది, రెండు చేరి ఉన్నదే న్యూ జెరూషలేము అంటున్నాడు. ఇద్దరు కుమారులు చేరి ఉండేదే ఒక తండ్రి యొక్క ఇల్లు. అప్పుడు తిరిగి వచ్చినవాడు, మారుమనసు పొందినవాడు, ముందున్నవాడును చేరి ఉండవలసిందేంటి?
1: ప్లాన్.
0: ప్లాన్. ఇందులో మనము మారుమనసు పొందినవాడిని కొంచెం తగ్గించి చూసి అతన్ని వేరు చేసి ఉంచడం ఏం కాదు,
1: సరికాదు,
0: సరిగ్గా రాదు. ఆ చోట ఒక సరియైనటువంటి కుటుంబం అక్కడ జరగదు. అనేక సార్లు చెప్తున్నటువంటి ఒక విషయం మీరు వినే ఉంటారు, అది మనకు సెట్ అవ్వదు కానీ అది చెప్తుంటారు. ఒక్కసారి సమస్య వచ్చి బయటికెళ్ళిపోతే వారు తిరిగి రాకూడదు, తిరిగి వస్తే అది ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది అని అంటారు. అది ఓల్డ్ ప్రాక్టికల్గా చెప్పేటువంటి విషయంగా ఉంది. స్పిరిచువలీ ఇప్పుడు మీరు దేవునిలాగా, మిమ్మల్ని దేవుడు అంగీకరించినట్టుగా అదే దేవుడు చెప్తాడు ఒక ప్రేయర్లో, మనందరికీ కూడా తెలిసిన ఒక ప్రేయర్, హెవెన్లీ ప్రేయర్. మేము మాకు అచ్చి ఉన్న వారిని మేము క్షమించినట్టుగా మీరు మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నేను మన్నించాలి కదా,
1: ఫర్గివ్నెస్,
0: ఫర్గివ్నెస్ కావాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు, అనేక మంది ఈ రోజు ఉన్నారు చర్చిలో,
1: ఫర్గివ్నెస్ కావాలి, ఫర్గెట్నెస్ ఉండాలి.
0: ఈ పెద్ద కుమారుడే లేడు ఈరోజు చర్చిలో, కనబడకుండా పోయాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చేశాడు. అనేక మంది మారుమనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, ఎంతో మంది సో కాల్డ్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు స్పిరిచువల్ క్రిస్టియన్గా మారిపోయారు. ఇన్ని రోజులు చేసింది తప్పన స్థాయికి మారిపోయారు. అయితే ఆల్రెడీ ఒక గ్రూప్ కూర్చుంది కదా లోపల,
1: అవును, రెగ్యులర్గా
0: కూర్చున్నారు కదా. వారికొచ్చి నేనెవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు, వీరు కనబడని నాణ్యము కాయిన్, లోపల ఉన్నారు కానీ వీరి స్పిరిచువాలిటీ కనబడకుండా పోయింది.
1: రెండవది, లోపల ఉండేవారు వారి వాళ్ల ప్రేయర్ ఎంత లెవెల్కు ఉండాలనేది ఇక్కడ నమోదవుతుంది.
0: ఇక్కడ ఉంది, దే ఆర్ ట్రెడిషనలీ ఫ్రేమ్డ్. మరి అన్నిటిలోనూ వారి దగ్గర ఒక క్రమం ఉంటుంది. వారి దగ్గర కరెక్ట్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? దే ఆర్ గుడ్ రిలీజియస్ పీపుల్, కానీ దే ఆర్ నాట్ ఆ స్పిరిచువల్ పీపుల్. రిలీజియస్కి స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ ఉంది.
1: అర్థమే,
0: ఈరోజు కనబడకుండా పోయిన వారు, పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, కాయిన్ ఉంది కదా, చర్చ్లో ఉన్నారు కదా, వీరందరూ కూడా మంచి రిలీజియస్ పీపుల్. టైం మెయింటెనెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో అంతా పక్కాగా ఉంటారు, రిలీజియస్గాను పక్క. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? ఇతన్ని కనిపెట్టడమే ఈరోజు కష్టం. ఈరోజు చర్చ్ కూడా వీరిని కనిపెట్టే స్థలములో లేదు.
1: ఇంకా చెప్పాలంటే ఎంతమంది చిన్న కుమారులు, ఎంతమంది పెద్ద కుమారులు,
0: పెద్ద కుమారులు
1: మెషర్మెంట్ తీస్తేనే ఒక అసైన్మెంట్కి రావచ్చు.
0: ఇది కనిపెట్టాలంటే ఏం చేయాలి?
1: వెదకాలి,
0: ఇది
1: క్లీన్ చేయాలి.
0: క్లీన్ చేయడానికి ఏం చేయాలంటే, వాడు చెప్తున్నాడు, ఇది మన చర్చికి చెప్పి ఇది ముగించచ్చు అనుకుంటున్నా నేను. ఏంటంటే, ఇది వాక్యంలో ఉన్నట్టుగా తేటగా దేవుడు ఒకటి చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ వాక్యము వెలుగుచ్చు దీపమై ఉన్నది అని అంటున్నాడు. చర్చు కనబడకుండా పోయిన ఒక పెద్ద కుమారుని కనిపెట్టాలి, లేకపోతే అతన్ని తిరిగి మీరు తీసుకురావాలంటే మీ చర్చ్లో వాక్యముంటేనే సరిపోతుంది. ఒకరిని ఏది మారుస్తుందని అడిగితే వాక్యమే మారుస్తుంది, వేరేది కూడా మార్చదు.
1: ఆ వాక్యమునకు అంత పవర్ ఉంది.
0: వాక్యానికి మాత్రమే పవర్ ఉంది, వేరే దేనికి పవర్ లేదు. ఇప్పుడు మన చర్చ్ అది చేస్తుందా? ఆ మా చర్చిలోనే వాక్యముంది. మరలా చెప్తున్నా, చర్చ్ వాక్యముండేది వేరే, మెసేజ్ టైం ఉంది, అందులో గాడ్స్ లీడింగ్ ఉందా? నేను చెప్పింది
1: అర్థమైంది.
0: లైట్ అన్నది వేరే, ఏదైనా లైట్ ఇచ్చేస్తుంది. మనమిక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ లైట్స్ వేసుకున్నాం, అయితే సన్లైట్ అన్నది వేరే. అన్ని లైట్స్లోనూ సైడ్ ఎఫెక్ట్ ఉంది, సన్లైట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దేవుడు ఫిల్టర్ చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు యూవీ ఇవన్నీ వచ్చాయంటున్నారు, దేవుడిచ్చినప్పుడు అన్నీ మంచిదని చూశాడు. ఆ విధంగా చెప్తున్నాను నేను. మన లైఫ్లో ఈ వాక్యము చర్చిలో ఉంది, మెసేజ్ టైం అనేది ఉంది, అందులో గాడ్ ఉన్నాడా, స్పిరిచువాలిటీ ఉందా, ఆ యొక్క లైట్ ఉంటేనే అతను మారుతాడు. అందువల్ల ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె ఏం చేస్తుందట, దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి అది కనిపెట్టేంత వరకు జాగ్రత్తగా వెదకకుండా ఉంటుందా. దీపం అన్నది వాక్యం. ఫస్ట్ దీపం వెలిగించాలంటే అది ఆరిపోయిందని అర్థం. దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో ట్యాబర్నకల్ లోపల దీపం ఏమవకూడదు, ఆరిపోనే కూడదు. అంటే ఏంటర్థం? మీ లోపల ఆ వాక్యం ఉంటూనే ఉండాలి.
1: ఆ వాక్యమే గ్లేడింగ్ లైట్.
0: ఈరోజు వాక్యం లేకపోవడం వల్ల అనేక చోట్ల మినిస్ట్రీ కానివ్వండి, నేను చర్చ్ అని చెప్పడానికి ఇష్టపడలా, మినిస్ట్రీస్, వారేం చేశారంటే వాక్యానికి ఆల్టర్నేట్గా అనేకము తీసుకొచ్చారు. ప్యాకేజింగ్ ఆల్టర్నేట్గా అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేశారు, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. వీరే డిసైడ్ చేసేసుకున్నారు. అంటే వీరు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇది ఇలాగే ఉండాలి యూత్ మీటింగ్ అని అంటేనే ఆ యూత్ మీటింగ్లో ఒక డ్యాన్స్ ఉండాలి, ఒక స్కిట్ ఉండాలి, ఒక ఈ విధంగా ఒక సెక్షన్ ఉండాలి, మధ్యలో కొంత మెసేజ్ ఉండాలి. ప్యాకేజింగ్ మీరు చెప్పినట్టుగా. ఎందుకు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నది? హూ టోల్డ్?
1: ఇదంతా ఉంటేనే వారు వస్తారని వారి డిసిషన్.
0: ఈ యొక్క డెసిషన్ ఇది వచ్చి ఒక కార్పొరేట్ లేక ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మెంటాలిటీ. ఒక పేస్ట్ మీరు కొంటున్నారు. నేను ఈ మధ్య ఆశ్చర్యంగా ఒక యాడ్ చూశా, నూతనమైన ఒక ప్యాక్లో ఆ పేస్ట్ యొక్క పేరు వేశారు. ఇప్పుడు ఎంతో రమ్యముగా ఒక నూతనమైన ప్యాక్లో ఆ పేస్ట్.
1: ఏం ప్యాకేజ్ ఇప్పుడు కొత్తగానే ఉంటుంది,
0: కొత్తగా ఉండాలి. ఇంకొకటి న్యూ డిజైన్ వాళ్ళు వేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్యాకెట్ డిజైన్కి పేస్ట్కి ఏం సంబంధం? ప్యాక్ డిజైన్గా ఉండి ఏం ప్రయోజనం? లోనున్నటువంటి పేస్ట్నే కదా యూజ్ చేయబోతున్నాం.
1: అయితే అదొక మార్కెటింగ్ ప్యాకేజ్.
0: అదే ఒక మార్కెటింగ్ ప్యాకేజ్. వీరు ఇదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఒక యూత్ మీటింగు, ఒక లేడీస్ మీటింగు, ఒక ఉమెన్స్ మీటింగు, ఒక మెన్స్ మీటింగు లేక ఒక కుటుంబ కూడిక అన్న వెంటనే వీరు ఒక బిజినెస్ ప్యాకేజ్ ఉంచుకున్నారు. బిజినెస్గా సంపాదించేది చెప్పలా, కవర్ చేసేది ప్యాకేజ్ ఒకటి. ఇలా చేస్తేనే వీరు వస్తారు, ఇలా చేస్తేనే ఈ మినిస్ట్రీ నడుస్తుంది. అటువంటి ఒక ప్యాకేజ్ జీసస్ క్రైస్ట్ దగ్గర లేదు.
1: అర్థమైంది.
0: క్రైస్ట్ మట్టుకైతే ప్యాకేజ్ వేరే, తండ్రి చెప్పింది నేను చేస్తాను, అది జరుగుతుంది అంతే. అక్కడేంటి ఫలితాలు, ఏంటి రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు.
1: మనం అటెంప్ట్ చేయాలి, ఆయన
0: పని విల్లు వదలడం, అది ఏం పడాలన్నది హెవెన్
1: చూసుకుంటాడు.
0: ఈరోజు ఇక్కడ ఇదే సమస్య. వీరు దీపాన్ని వెలిగించడానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, టార్చ్ వేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. వీరు చివరిగా వచ్చి ఇంత చేసి చూశాం, బ్లేమంతా యూత్ మీద వేస్తారు, లేక బ్లేమ్ అంతా కూడా కూటమి మీద వేస్తారు. ఎంత చెప్పినా ఈ జనులు విని మారడం లేదండి. అతను మారు మనసు లేనివాడే, అందుకే కదా మీటింగ్ పెడుతున్నారు.
1: అర్థమైంది.
0: ఒక మీటింగ్ ఎందుకు జరుపుతున్నారు?
1: ఆ మిస్ అయిన వాళ్ళు రావాలని.
0: దానికే కదా జరపాలి. తర్వాత ఏం చెప్తారు? మీటింగ్ ముగించి ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారు? ఇంత చెప్తున్నామండి, ఈ జనుల్లో ఒక మార్పు లేదండి అని. అంటే అతను మార్పు లేనివానిగానే వచ్చాడు. అతన్ని మార్చడానికి మీ దగ్గర దీపం లేదు, వాక్యం లేదు. వాక్యం ఉన్నట్టయితే ఆ పెద్ద కుమారుని మీరు కనిపెట్టేయవచ్చు. అయితే చర్చ్ యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఇదే. చిన్న కుమారుణ్ణి వెలుపల దేవుడు కనిపెట్టేస్తాడు, దానికి మనుషుల్ని పెట్టాడు. లోన కనిపెట్టాల్సిన పని మంది.
1: అవును, ఇంకా దీని గురించి మాట్లాడుతుంటే స్పిరిచువల్ ట్రూత్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్న కుమారుణ్ణి చూసాం, పెద్ద కుమారుణ్ణి చూసాం. చివరిగా మనం నేను తిరిగి ప్రారంభంలో అడిగే ప్రశ్న అడుగుతున్నా. అయితే నాకు ఒక అవగాహన వచ్చింది ఎవరు హీరో అని. ఉన్నప్పటికీ మీ పాయింట్లో ఎందులో ఇద్దరూ, సరే ఒకరు వెళ్ళిపోయి లోపలికి వస్తున్నాడు, ఆ తర్వాత ఒకడు లోపలే ఉన్నాడు, ఇప్పుడు చివరిసారిగా హీరో ఎవడు, హీరోని మనం ఎలా ఫాలో చేయాలి, అక్కడికి వచ్చేసాను నేను.
0: హీరో తండ్రి.
1: సో హీరో పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు కాదు, హీరో అయితే ఫాదర్.
0: చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను, తర్వాత ఇది చూద్దాం. చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసాడు, లోనున్న పెద్ద కుమారుడు బయట నుంచునిపోయాడు,
1: లోపలికి రాలేదు.
0: అతను చూడండి అక్కడున్న 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా ఇంటిలోనికి రాలేదు, తండ్రి బయటకొచ్చాడు. ఇక్కడ చూడండి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళాక, లోపలికి వెళ్ల మనసు లేక. 28 ఏం చెప్తుంది?
1: బట్ హి వాస్ యాంగ్రీ అండ్ రిఫ్యూజ్డ్ టు గో ఇన్. రిఫ్యూజ్డ్,
0: లోపలికి వెళ్ల మనసు లేక. అటు తర్వాత చూడండి, తండ్రి వెలుపలికి వచ్చి, అలాగే ఉంది కదా
1: వచ్చి,
0: అప్పుడు ఇతను లోపలికి వెళ్ళలేదు,
1: వెళ్లేదు,
0: చివరి వరకు వెళ్ళలేదు.
1: అవును, అదేంటంటే ఇతను లోపలికి వచ్చాడని ఇతను వెళ్ళిపోయాడు.
0: ఇప్పుడు ఇద్దరూ బయటికి వెళ్ళిన వాళ్ళే,
1: ఇద్దరు కూడా. సరే మనమే చిన్న కుమారుడని మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి.
0: మనం మాట్లాడేదంతా విలన్ గా ఇతన్నే అనుకుంటున్నాం,
1: విలన్ గా చేసాం.
0: అయితే చివరిలో విలన్ మంచోడైపోయాడు, మనం ఇంతవరకు మంచివాడు అనుకున్నదే విలన్ గా ఉన్నాడు. సో వీరిద్దరు కూడా లోన ఉండాలనేదే తండ్రి యొక్క ఆశ. 28వ వచనంలో తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొనేను, ఎలాగైనా లోపలికి వచ్చేయరా, ఎలాగైనా లోపలికి రా. ఈరోజు దేవుడు, ఇది ఒక విషయం మీరు ఎప్పుడు అడుగుతారు కదా, మీరు చివరిగా ఏం చెప్పి ముగిస్తారు? నేనే చివరిగా చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, దేవుని మట్టుకైతే మనమందరము కూడా రక్షింపబడాలనేదే ఆయన ఆశ.
1: సో గాడ్ సో లవ్ ద వరల్డ్.
0: అవును, ఆ హృదయం మనకి కావాలని ప్రార్థించాలి. క్షమించే హృదయం వెంటనే రాదు, ఈరోజు స్టార్ట్ చేయొచ్చు మనం. వీ కెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్ షుడ్ బి ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ దిస్ పారబుల్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పర్టిక్యులర్ పారాబుల్ అంటే ఎన్నోసార్లు విన్నాం, అయితే ఈరోజు ఫ్రెష్గా వింటున్నట్టు ఒక ప్రేరణ కలుగుతోంది. ఇదే బైబిల్ యొక్క ఒక ప్రత్యేకమైన పాత్ర. పరిశుద్ధాత్మ మనకి ఇంకా ఫ్రెష్గానే ఇస్తున్నాడు. అప్పుడు ఎంతవరకు వర్డ్ లోపల ఉండాలన్నది మీరు వక్కాణిస్తున్నారు. ఇందులో చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఇస్రాయేల్ మాత్రమే కాదు, ఇది మనకెంత రిలివెంట్ గా ఉందనేది విషయం అర్థమైంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరొక పారాబుల్ అన్ఫోల్డ్ చేద్దాం, మనం చాలా సీక్రెట్స్ నేర్చుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు, సంతోషం.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: ఈరోజు ప్రభు కొరకు మనం జీవించే జీవితం ఉందా? మనకి ప్రభు నిమిత్తము జీవించే జీవితం ఉందా? ప్రభు కొరకే జీవించే జీవితం మనకు ఉన్నదా? ఆలోచించేద్దాం. మన జీవితాన్ని చూచినప్పుడు, మన ప్రవర్తన చూచినప్పుడు, అవతల వ్యక్తికి మనం ఎవరు అనేది అర్థమయ్యేటటువంటి భక్తి మనం చేస్తున్నామా? పౌలు అన్నాడు, ఇక జీవించినది నేను కాదు, మొట్టమొదటిది అది. రెండవది ఏమంటున్నాడండి? క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. ఇది ఇంకా ఒక ఉన్నతమైన మెట్టు మాట. ఇక నా మట్టుకు నేను జీవించను అని ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తానని. రెండవది ఏంటంటే క్రీస్తే నాయందు, అంటే ప్రభు నాలో ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు నాలో ఉంటే, ఆయన నాలో జీవిస్తే, ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను, ఆయన శక్తిని నేను కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను కలిగి ఉంటాను, ఆయన క్షమాగుణాన్ని నేను కలిగి ఉంటాను. ఆయన వలనే నేను కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఏమవుతానంటే అలవాటు పడతాను. ఆయన నాలో ఉంటే, ఎప్పుడైతే నేను అలాగే ఆయన నాలో ఉన్నప్పుడు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తానో, నన్ను చూసిన ప్రజలకు నాలో ఉన్నది ఎవరు ఏమవుతుంది మాటండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నాలో ఉన్న ప్రభుని నేను నా చుట్టూ సమాజానికి లేక లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత, భారం దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, క్రీస్తు మన యందు నాలో జీవిస్తున్నాడా? ప్రభు నమ్ముకున్నాం, మంచిదే, రక్షణ పొందాం, మంచిదే, కానీ క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడా? ఆయన జీవించాలి అన్నట్లయితే, ఆయన మాత్రమే ఉండాలన్నట్లయితే, ఆయనకు అయిష్టమైనవి కూడా మనలో నుండి అవలమని ముందు బయటికి వెళ్ళాలంతే. ఆయన మనలో నుండి అవన్నీ బయటికి వెళ్ళనంత వరకు ఆయన రారు. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే, నేను లోపలికి వచ్చి వానితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం, అంటే సహవాసం చేస్తాం. అంటే ఆయన లోపలికి రావాలన్నట్లయితే మన హృదయ ద్వారాన్ని మనం ఏం చేయాలి? వాటన్ని తెరవాలి. ఆయనకి ఇష్టం లేని వాటి అన్నింటి కూడా మనం బయటికి తీయాలి. అవన్నీ ఉంచుకొని ప్రభు రా అంటే ఆయన రాడు మాటండి. అనగండి, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడు తప్ప ఇంకేది లేదని, ఆయనకి చందనం ఏవి కూడా నాలో లేవు, ఆయన ఒక్కడే నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచించేద్దాం. రక్షించబడిన ఒక విశ్వాసగా మనం ఎంతమంది ఆ మాట చెప్పగలం? క్రీస్తే నాయందు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు నా లోపల అని ఎంతమంది చెప్పగలం? చాలామంది చెప్తారు ఆయన నాతో ఉన్నాడు అంటాడు, కానీ ఇంకా కొంతమందికి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, క్షమించలేని గుణాలు అన్నీ లోపల ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు లోపల? అంటే అవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేడనమాట అండి. ఆయన ఉన్నట్లయితే ఆయన వల్ల మనం అందరినీ కూడా ఏం చేయగలం అంటండి? ప్రేమించగలం. ఆయన వల్ల అందరినీ కూడా క్షమించగలం. కానీ ఒక విశ్వాసగా ఈ దినాన్ని క్రీస్తే నాయందు జీవించే ఒక అనుభవం కలిగేటువంటి ఒక భక్తి జీవితంలోకి మనం వచ్చామా? ఆయనే నాలో ఉన్నట్లయితే, ఆయన చెప్పాడు యోహాను సువార్తలో కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు నాయందు మీ అందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరేం చేస్తారు? ఫలిస్తారని చెప్పాడు. కానీ ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనేటువంటి అనుభూతిని మనం, అంటే నాలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం అసలు ఎంతమందికి ఉంది? అవునండి, ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది అసలు ప్రభు నాలో ఉన్నాడు అని? నాలో ఉన్నాడు అంటే నేనేం చేస్తానమాటండి? ధైర్యంగా బ్రతుకుతాను కదా, నేను నమ్మిన వాడిని, నేను ఎరుగుదని కనుక నేనేమన్నాడండి? సిగ్గుపడి అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్నాను అన్నారు, కానీ ఆయన గురించి నిలబడడానికి, ఆయన గురించి చెప్పడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఆయన ఉన్నాడా లోపల? నిజంగా ఆయన ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవే? నిజంగా నువ్వు ఆయన ఉన్నట్లయితే భయపడవే? ఆయన పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని మనం కలిగి ఉంటాం కానీ ఆయన ఉన్నట్లయితే, ఆయన ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణమైన శక్తిని కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయగలం చెప్పండి? కలిగి ఉండగలం కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు అవన్నీ మన జీవితంలో మనము అనుభవిస్తాం అంతే.
1: అందుకనే పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఫిలిప్పీలకు ఒక మాట చెప్పాడు. చూడండి ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి, నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువని అందే నేను సమస్తమును, అంటే ఆయన ఉన్నట్లయితే ఆయన బలాన్ని బట్టి మనం దేన్నైనా ఈ భూమి మీద చేయడానికి దేవుడు మనకి ఏం చేస్తామండి, సహాయం చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతిదానిని జయించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి, శక్తిని ఇస్తాడు అన్నమాట. అండి ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ దేవుడు కోరిని భక్తి చేయలేకపోవడం కారణం ఏంటి? ఒక శక్తివంతమైన భక్తి జీవితం జీవించలేకపోవడం కారణం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకలేనటువంటి బ్రతికేంటి? అర్థం లేదు. ఇక్కడ అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. అంటే నా జీవన శైలి ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఆయన కొరకే బ్రతికే బ్రతుకుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన శక్తితో నేను ఏదైనా చేయడానికి ఈ భూమి మీద దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, కనుక నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము. ఎంతమంది అలాంటి బలవంతుడైనా శక్తివంతుడైనా పరిశుద్ధుడైనా ఆ ప్రభువుని కలిగి అంతరంగ జీవితంలో ఆయన కోరినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించేద్దాం, రక్షించబడడం ఒక ఎత్తు, రక్షించబడిన మనము దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. రక్షించబడ్డాక మనం ఏం చేయలేదు, రక్షించబడడానికి కేవలం ఆయన అందు విశ్వాసం మాత్రం ఉంచుంతే. రక్షణ కొరకు చేయవలసినంత ఆయన సిలువలో ఏం చేశారు, మన కొరకు చేసి ముగించారు. కానీ రక్షించబడిన మనము, ఆయనను అంగీకరించిన మనము ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి ఖచ్చితంగా. అంతే, ఆయన కోరిన భక్తిని మనం చేయాలంతే. అందుకన్నాడు ఇక్కడ జీవించేది నేను కాదంటున్నాడు, రెండవదిగా క్రీస్తే నాయందు. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన శక్తి, ఆయన బలము నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభు కొరకు నిలబడి ఒక నమ్మకమైన విశ్వాసమైన భక్తి జీవితాన్ని చేయగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆయన నాలో ఉన్నట్లయితే నేను తప్పకుండా, లేక నీలో ఆయన ఉన్నట్లయితే నీవు తప్పకుండా అలాంటి భక్తి చేయడానికి ప్రభు మనకి ఏం చేస్తా చెప్పండి, సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన లేని జీవితం అనుకోండి మనం ఏం చేయలేం. ఎందుకని చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కానీ ఎంతమంది ప్రభువుని రక్షకుడు అంగీకరించే మనము ఆయనను మాత్రమే మన అంతరంగములో సజీవుడిగా కలిగి ఉండే అనుభవపూర్వకమైన భక్తిని చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన మాత్రమే ఉండేటట్లుగా. ఎందుకంటే ఆయనకు అయిష్టమైంది ఏదైనా చేస్తాం అనుకోండి, అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆయనే వెళ్ళిపోతాడు ముందు. ఆయన మాత్రం ఉండాలంటే ఏ అపవిత్రమైన పని మనం చేయడానికి వీలు, ఏ పాప సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వీలు, ఏ అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి వీలు లేదన్నమాట. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండగలడు, లోపల ఉంటాడు. కనుక క్రీస్తే నాయందు ఏం చేస్తున్నాడు, జీవించుచూ ఉన్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కలిగి దేనైనా చేయగలంటున్నాడు. చూడండి ప్రభువుని నమ్ముకొని కూడా కొంతమంది మాట్లాడుకోరు, అది ఇంకా క్రైస్తత్వం ఏంటి అసలు? ప్రభుని నమ్ముకున్న వెంటనే మన జీవితంలోని ఏమి రావాలంటే క్షమాగుణం రావాలి అంతే. ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డ అయ్యాను, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా అయ్యాను. కనుక ఆ ప్రేమ క్షమాపణతో నేను నింపబడాలి, అది నాలో నుండి ఇతరులకు కూడా నేను అందించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను నిన్ను ప్రేమించాడు నువ్వు ఇంకొకరిని ప్రేమించు అన్నాడు, నేను నిన్ను క్షమించాడులో నేను ఇంకొక వ్యక్తిని క్షమించు అన్నాడు. కనుక క్రీస్తే నాయందు జీవించినట్లయితే నేను దేనైనా చేయగలను. ఈరోజు కొన్ని చేయడానికి కొంతమందికి ఎలాగుంటుంది, అవడం లేదు, నా వల్ల కాదంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తే జీవించే జీవితం లేదు. లోకం, పరిస్థితులు, ఇష్టాలు వీటన్నిటితో కూడా కలిసి ఏదో భక్తి చేయాలని ప్రయత్నం చేయడం వలన కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోతున్నాయి కొంతమంది జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించున్నాడు కనుక ఆయనను బట్టి నేను దేనినైనా సమస్తాన్ని చేయగలుగుతా, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ప్రేమించగలను, నా అసాధ్యాన్ని నేను సాధ్యంగా చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మాత్రమే నాలో ఏం చేస్తున్నాడు, తన సర్వ పరిపూర్ణత నాయందు ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రేమ, శక్తితో ఆయన నన్ను నింపి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి నాకేమవుతుంది? సాధ్యం. కనుక ఒక విశ్వాసి క్రీస్తు మాత్రమే తన అంతరంగ జీవితంలో నివాసం చేయగలన ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు మనం దేనినైనా కూడా చేయడానికి దేవుడు మనకేం చేస్తాడన్నమాట, అంటే మనకి అసాధ్యమైనది లేకుండా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన ఎలాంటి భక్తి మనం చేయాలని కోరుకున్న ఆ భక్తి చేయడానికి ప్రభువే మనకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని నన్ను బలపరచు వాణిని బట్టి నేను సమస్తము చేయగలను. ఎప్పుడంటే క్రీస్తే నా యందు జీవించుచూ ఉన్నాడు. మూడవ మాట ఏం చెప్తున్నాడు అక్కడ, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అంటున్నాడు. రక్షించబడకముందు ఒక జీవితం ఉంది కదండి, రక్షించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. రక్షణ పొందక ముందు ఎవరి కోసం జీవించాడు? మతం కొరకు, సమాజం కోసం, తన యొక్క ప్రతిష్టత కొరకు బ్రతికాడు. కానీ ప్రభువు రక్షించిన తర్వాత ఇప్పుడు నన్ను రక్షించిన ఈ శరీర సంబంధమైన జీవితం అన్నాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనం జీవించే జీవితము దేవునికి మహిమార్థమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడం అనేది దేవుని కృప. అయితే ఆ వ్యక్తి పట్ల, ఆ జీవితం పట్ల దేవునికి ఏముందమాటండి, ఒక ఉద్దేశం ఉంది. ఆయన నాకు నన్ను ఒక పని కొరకు లేక ఆయన ఒక నా చిత్తం కొరకు, ఆయన ఉద్దేశాన్ని నన్ను జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు నన్ను ఏం చేసామంటే ఈ భూమి మీద రక్షించాడు. కనుక ఈ నేను ఈ శరీరమందు జీవించే జీవితం నా కొరకు కాక, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కాక, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను ఏం చేస్తాను ఈ భూమి మీద జీవించుచూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తత్త నా మన జీవితాన్ని గురించి ఎంతమంది అలాగ ఆలోచిస్తాం, నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం ప్రభు కొరకే జీవించాలి, ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నన్ను పాపినైన నన్ను నిన్ను ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కాచి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఈ భూమి మీద మన జీవితంలో ఆయనకేముందన్నమాట, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలన్నమాట, బ్రతకాలి. అంటే నా పట్ల దేవునికి ఒక సంఘం, యెషయా భక్తుడు అంటాడు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అంటాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనము దేవుని మహిమ కొరకు ఏం చేయాలన్నమాట, ఒక జీవితాన్ని జీవించాలి. అంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, లేక నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఏమవ్వకూడదు అన్నమాట, అవమానపరచబడకూడదు లేక దూషించబడకూడదు. ఆ విషయంలో మనం ఈ జీవితంలో ఏం చేయాలన్నమాట, జాగ్రత్త పడాలి. అంటే ఈ జీవితం ద్వారా దేవునికి ఏం కలగకూడదు అన్నమాట, అవమానం కలగకూడదు. అలాంటి ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. అంతేగాని శరీరంలో ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, లేకపోతే లోకంలో ఉన్నాను కనుక నేను అలా బ్రతుకుతానంటే అర్థం లేదన్నమాట. యేసు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే అందరిలాగా మనం బ్రతకడం కోసం అని కాదు, ఈ జీవితం కూడా భూమి మీద ఆయన మహిమ కొరకు మనం ఏం చేయాలన్నమాట, జీవించాలని. అందుకని ఆయన మనకు ఒక పరిధిని ఏర్పాటు చేసి మన పరిధిలో మనం ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఒకవేళ మన కుటుంబంలో రక్షించాడు అనుకోని, మన కుటుంబం మధ్య ఆయనకు మహిమాదమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించుకోవాలి. మనం ఉన్న సమాజంలో మనం దేవుని మహిమ కొరకు జీవించి మన సమాజంలో కొద్దిమంది అయినా మనం ప్రభు కొరకు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. కనుక మనల్ని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట, నెరవేర్చడం కోసమే ఈ జీవిత బ్రతుకును గురించి జాగ్రత్త వహించి. కనుక నన్ను బట్టి నిన్ను బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా ఏమకూడమంటే దూషించబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో నిన్ను నన్ను ఏం చేశాడమాట, రక్షించే. కనుక మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో, మన నివాసం చేసిన ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ఈ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామా? రక్షించబడ్డాం, మనం ఏం పరలోకంకి వెళ్ళిపోలేదు. రక్షించబడినప్పటికీ మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను అధికారం చేత నడిపించబడుతున్న లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ శరీర జీవితాన్ని గురించి కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్త వహించాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట రాసి చూడండి, 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము దేవుని వల్ల మీకు అంటే ఈ శరీరం మంది కాదు, ఈ శరీరాన్ని మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించే కారణం ఏంటంట, విలువ పెట్టి ఆయన ఏం చేశాడు, ఈ దేహాన్ని కొనుక్కు అంటే శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు శిలువలో. కనుక ఇప్పుడు ఈ దేహముతో, ఈ దేహ సంబంధమైన జీవితంతో మనం దేవుని ఏం చేయాలంటే ఈ భూమి మీద మహింపరచాలి. అంటే నేను చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని ఈ శరీర జీవితంలోనే జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, ఇక నేను జీవించే ఈ శరీర జీవితాన్ని నన్ను ప్రేమించిన దేవుని కొరకు నేను ఏం చేస్తాను, తీస్తాను. కారణం ఏంటంటే నేను అలా బ్రతకాలనే దేవుడు నన్ను ఏం చేశాడు, తను శిలువ మరణాన్ని పొంది ఈ దేహాన్ని ఆయనకు మందిరంగా ఉండడానికి ఏం చేశాడు, కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి. కనుక ఈ దేహాన్ని రక్షించబడిన తర్వాత దేవుని మందిరంగా కాపాడుతూ ఈ దేహ సంబంధమైన జీవితంలో మనం చేసే ప్రతిది కూడా దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం భక్తి చేయడానికి అలవాటు పడుతున్నామా, దాని కొరకు ప్రయాస పడుతున్నామా, అలాగ దీన్ని భద్రం చేస్తున్న దేవుని మందిరంగా, ఏ మాలిన్యము దీనికి అంటకుండా, ఏ పాపం దీనిలోనికి జ్వరబడకుండా, ఇది దేవుని మందిరమని, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా జీవితం దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా ఆయుష్ దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని నమ్మి ఆయన మహిమ కొరకే ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడుతున్నామా, లేక దేవుడిచ్చిన ఆయుష్ లోకం కోసం, మన ఇష్టాల కోసం జీవించి ఒకలా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా? కానీ పౌలు భక్తుని అంటున్నాడు, నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను, జీవించుచున్నాను. 4వదిగా మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చూడండి, నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుడు క్రీస్తు విశ్వాసం వల్ల నేను జీవించుచు ఉన్నాను. అంటే దేని కొరకు జీవిస్తున్నాడు మాట, ఇప్పుడు యేసునందు తను రక్షించిన యేసునందు విశ్వాసం అన్న, ఇప్పుడు తన విశ్వాసం తను ఏం చేయాలంటే పరిపూర్ణతలోనికి నడిపించాలి. అలాంటి విశ్వాసమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. ప్రభువు నమ్ముకున్న మనం ఏదో ఆయన దేవుడు ప్రభు రక్షకుడు నా కష్టాలు బాధలు తీసాను అక్కడ ఉండడం కాదు, ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన సమరూపంలోనికి, ఆయన సంపూర్ణతలోనికి మనం ఏం చేయాలంటే మార్చబడుతూ కొనసాగుతూ సంపూర్ణం అవడానికి సాగిపోవాలంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండడం కోసం కాదు, రోజు రోజుకి మనము ఆ పరిపూర్ణతలోనికి లేక ఆయన సంపూర్ణతలోనికి ఆయన చిత్తంలోనికి మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలి. కనుక అన్నాడు, ఆయన నన్ను ప్రేమించి నన్ను కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే జీవించుచూ ఉన్నాను. అందుకని పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చక్కగా రాశాడు. చూడండి, అది కూడా మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1:7 చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, దేవుడు తన బిడ్డలను రక్షించిన మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలోకి పంపించి తన ఆత్మతో ప్రతి వ్యక్తిని కూడా నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆత్మ పూర్ణులై ఉండు అన్నాడు. దేవుని ఆత్మ ఎలాంటిది ఇచ్చాడు అంటున్నాడు అక్కడ, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకన్నమాట అంటే ఒక శక్తివంతమైన భక్తి జీవితాన్ని భూమి మీద దేవుని మహిమ కొరకు చేయడం కోసమే, లేక జీవించడం కొరకే అనేది మనకు అర్థం కావాలి. మనం పిరికివారంగా, అవిశ్వాసంగా, అధైర్యపడేవారంగా, కృంగేవారంగా, దిగజారేవారంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు మనకు ఆయన ఆత్మనిచ్చింది ఎందుకంటే మనము శక్తివంతమైన ఒక భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద ఏం చేయాలన్నమాటని జీవించట కొరకు అనేది మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చిన మాటలు కూడా చూద్దాం చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. అందుకని ఏమంటాడండి, దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరిగితనం అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఆయనను గూర్చి చెప్పడానికి ఆయన శ్రమలలో పాలుపడడానికి ఏం చేయదు, సిగ్గుపడకుండా ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఏ ప్రభునందు విశ్వాసం ఉందో ఆ ప్రభుని గురించి చెప్పడానికి, ఆ ప్రభు నామ మహిమార్థమే ఒకవేళ ఏదైనా కష్టం బాధ వస్తే దాన్ని సహించడానికి జయించడానికి ప్రయాసతో కూడినటువంటి ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు పడుతున్నామా? అలాంటి ఆ జీవన శైలి మనం అలవరుచుకుంటున్నామా? ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోలే అనే ఎందుకు పనికిరని ఒక భక్తిలోనే మనం ఉండిపోతున్నామా? ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహాలు ఇచ్చాడు పిరికితనం ఇవ్వాలి. కాబట్టి నన్ను గూర్చి కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు చేయొద్దు, సేపడు, ఆయన శ్రమలలో పాలివాడాయి ఉండు అన్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకు ఏదైనా సరే అనుభవించగలిగినట్టు ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వేం చేయమంట, అలవాటు పడు. దేవుడు నమ్ముకున్నాను కానీ అన్నీ నాకు మంచి, లేకపోతే నేను అనుకున్నవే జరగాలని కాదు. ఒకసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మన జీవితంలో ఏదో కష్టం అనేది రావచ్చు, కానీ దానిలో కూడా మనం పాలివారమై ఏ ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో ఆయన కొరకే బ్రతికే ఒక బ్రతుకు లేక జీవితాన్ని అలవర్చుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఎందుకంటే నన్ను ప్రాణాన్నే పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు, ప్రేమించి రక్షించి కొనుక్కున్నాడు. కనుక ఇప్పుడు నేను ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏం చేయాలన్నమాటని జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంతే. అతడు వెనుక తీసిన వెళ్ళి అతని ఆత్మ ఎందు నాకు ఏమి లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. కనుక దేవుని సంతోషపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఇంకా కొంత చదువుదాం ఆ మాటలు. 9 వచనం చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచున్న ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి. చూడండి ఏంటండి, తన మన క్రియలను బట్టి కాకుండా, మన మంచి కాదు లేక మన క్రియలు కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి. అంటే దేవుడు ఒక సంకల్పముతో మనల్ని ఏం చేశాడమాటండి, రక్షించారు. ఒక పని నిమిత్తం ఆయన మనల్ని రక్షించారు అని మనం తెలుసుకొని ఆ పని కొరకే, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మనం ఏం చేయాలి, భూమి మీద బ్రతకడానికి అలవాటు పడాలి. యోహాను సువార్త 17 అధ్యాయంలో యేసుప్రభువు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను ఏం చేశాను, మహిమ పరిచయం అట. మనం చెప్పగలం అలాగా నా జీవితాన్ని గురించి మనం జీవిస్తే మనం చెప్పగలం అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను ఆయన కొరకే జీవిస్తూ ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక ఆయన సంకల్పాన్ని బట్టి తప్ప మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని రక్షించింది లేక ప్రేమించి. ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన వ్యక్తిగతమైన జీవితాలలో ఏం చేయాలంటే నెరవేర్చట కొరకు. అంటే మనం ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసం ఉంచిన వారంగా ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన శక్తిని మనం ఈ లోకానికి ప్రచురించేవారంగా, సాక్ష్యం ఇచ్చేవారంగా మనం ఈ భూమి మీద బ్రతుకుట కొరకే దేవుడు మనల్ని రక్షించాడు అనేది మనకు అర్థం కావాలి. కనుక అంటున్నాడు ఆయన, ఆయన తన సంకల్పము చొప్పున మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు ఏమంటున్నాడండి, పరిశుద్ధమైన పిలుపు. అంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరు మనం, ఎవరు అండి, పాపులమైన మనం, నీచులం, దౌర్భాగ్యం, దేవుని పేరు కూడా అసలు ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యమైన మనలను ఆయన తన ప్రేమతో, ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి రక్షించి ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచి అన్నాడు, నీవు నా కొరకు ఈ భూమి మీద ఏం చేయాలన్నమాట, జీవించు. కనుక పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఇక్కడ నేను దేవుని గురించి కానీ ఆయన శ్రమల గురించి కానీ సిగ్గుపడకుండా నేను దానిలో పాలివాడనే ఉండేటట్లుగా నేను ఏ ప్రభునందు విశ్వాసం ఉంచానో ఆయనను బట్టి జీవించడానికి నేను ఏం చేశానమాట అండి, అలవాటు పడ్డాను. అందుకనే యాకో భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు చూడండి, అది కూడా మనం చూద్దాం. యాకో భక్తుడు రాస్తూ ఒక విశ్వాస జీవితాన్ని గురించి 12వ వచనంలో ఒక మాట ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. చూడండి, శోధనలు రావు అని ప్రభు చెప్పలే కదండి, కష్టాలు రావు అని ప్రభు చెప్పలే, కానీ ఏమన్నట్టు దాన్ని నిలిచి దాన్ని జయించిన వాడు ధన్యుడు. వానికి ఏముందంటండి, జీవ కిరీటం. చూడండి, సిలువతో ప్రారంభమైంది ఒక విశ్వాస జీవితం. ఆ సిలువ మరణ పునరుద్ధానం మన వ్యక్తిగతమైన జీవితంలో అది మనకు ఒక పునాది ఆత్మీయ జీవితానికి. ఆ పునాది వేసుకున్న మనము దాని మీదనే నిలబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుచు ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందగలిగిన భక్తి ఈ భూమి మీద ఉండగానే మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమ్మాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: గ్రామ పెద్ద దేవుడు గారి ఏకైక కుమారుడను, పేరు కాంతి. ఎందుకొచ్చా? నా శవమును ఊరేగించడానిక? బాధలో వేదనగా అడిగింది కొయ్యల. కాదు, మనిషి మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, కుల కొరడా సహించి, మనసు మనసును విరిచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవ మానవ సమసమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతగా, ఏ బొడ్రాయి కాడని తల గొరిగించారో అదే బొడ్రాయి కాడని తలపై కొంగు కప్పడానికొచ్చాను. ఏ ప్రజల మధ్య నీ బట్టలు విప్పదీశారో అదే ప్రజల మధ్య క్రీస్తు రక్తవర్ణపు రక్షణ వస్త్రముగా నీకు చీర కట్టడానికొచ్చాను. ఏ బజారులో నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారో అదే బజారులో నీ మెడలో మంగళసూత్రము కట్టి పూలదండ వేసి క్రొత్త పెళ్లి కూతురులా ఊరేగించడానికొచ్చాను.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

యేసు జన్మ నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించి కానుకలిచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము వారర్పించిన అర్థవంతమైన కానుకలు. యేసురాజు వారిని వారి కానుకలను అంగీకరించాడు. ఇది ఆరాధన క్రిస్మస్.

0: అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేము ఉన్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ అది నూకలం తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలం తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది అనేటువంటి అనమాట. సరేలేరా నా అనుభవం. ఆయన ఏమన్నాడంటే నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూసు ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. 10,000 కాదు 8,000కి పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
1: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ, అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ, మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లే

0: లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు లంగ్స్ రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు మరి ఎలా బ్రదర్ ని రెండు సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి.
1: ప్రైజ్ లార్డ్ బ్రదర్.
2: ప్రైజ్ లార్డ్ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రైస్తవ సహోదరులకు అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా సాక్ష్యాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి ఆ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫెండ్ అమ్మగా పుట్టింది, చెవిటి మొగ్గగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినబడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్న అన్న అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారి ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమి సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడం, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకుముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి. మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్నున్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు. ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో మేమున్నది

పాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలం తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలం తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది. కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ నాన్న చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా, వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఎప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు, ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుగ్రీస్ ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకు ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఆ నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలరా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత ఆ అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంత మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్నైతే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు, చర్చికి రావాలని ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తే తర్వాత వస్తా, అయినా సరే అది నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను డాడీతో చెప్పేటోడు, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్మతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్ముతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటువంటి తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th క్లాస్ వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th క్లాస్కి వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు ఒక 6 కిలోమీటర్స్ ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవాడిని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th క్లాస్లో నా 9th క్లాస్లో నాన్నకి సడన్గా జాండీస్ వచ్చి చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని, లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్తి లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి, యేసుక్రీస్తుకి, నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న, చెయ్యొద్దు, నన్ను నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పి ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th క్లాస్లో ఒక రకంగా ఊర్లో, మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్ల ఆ పండగ జరుగుతుంది. ఆ పండగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు, డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అనమాట. ఆ సమయంలో ఆ పండగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th క్లాస్లో 8th, 9th క్లాస్లో అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసెంబ్లీ లేదు. ఆ రీతిగా 9th
టెన్త్ మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణం ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అప్పట్లో ఊళ్ళో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోని వచ్చేటోని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది. అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం, ఇది చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊళ్ళో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు, నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు, నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, చెల్లి కూడా చచ్చుకోవస్తుంది, నువ్వు ఒక్కడిగా రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఈ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చికి వెళ్ళాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th class అయిపోయింది. నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట ఏమనంటే చర్చికి రా, దేవుని నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st year అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ చదవడం, ఇంటర్ 1st year చదవడం జరిగింది. 1st year యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టు అయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి ఊర్లో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసేటోడు. ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్లో చేశాను, సర్టిఫికేట్స్ 10th class సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేశాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో నుంచి మళ్ళీ కాటన్ మిల్లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్న నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమైంది. ఆ ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను. ఇందులో ఒక నెల చేసేటోని, ఇది కాదు ఇంకో దాంట్లో చేస్తాను, అందులో కాటన్ మిల్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే, కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కదా. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేకాని దేవుణ్ణి నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ కంపెనీ అని, కాటన్ మిల్ అని, కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంక్లో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళీ గుంటూరు నుంచి నేను మళ్ళీ ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదనమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. అమ్మాయిలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 months ఇంట్లోనే ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి
చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్ లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే అసలు ఈ చదువుకునే వయసులో ఈ పనేంది అని బాధపడుతూ ఉండేటండి. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్ లో బాచిపల్లి, బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే సత్యం కంప్యూటర్ త్రూ ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు. ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేనే, మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయిలకు కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు ఇది, మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు నేను వచ్చేస్తా అంటే ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో ఒక పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటి హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా కానీ అమ్మాలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళాం. మహారాష్ట్రలో ఒక 7 to 8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడం అన్ని ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక రకంగా, మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని. మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళినా జరో ఒకటి 2 సందర్భాలు వెళ్ళా కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాదు బాచిపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఏమనంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోడిని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాచిపల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్ నా 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కాదు. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటాం, 14 మందిలో అక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట చర్చికి వెళ్ళే పరిస్థితి లేవు కానీ కనీసం బైబిల్ చదువుకుందాం రా అంటే నా దగ్గర బైబిల్ లేదు, నేను చదువును, మీకు కావాలంటే చదువుకోండి అనేటోడిని. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే అందులో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము.
నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం. 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాము. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు. పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు ఇద్దరు బయలుదేరినాం. నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు. అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్ లో నైట్ ఆ రోజు అంతా అక్కడనే ఉండి రైల్వే స్టేషన్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు, కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని ఎందుకో ఆలోచన వచ్చింది. ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినానమాట. ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పింది. కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది. ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది. అదే రూమ్లో ఉండాలి. మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట. నా లైఫ్ ఏంది, ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాం. సరేలేని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ. అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగినా అనమాట. ఏమన్నా అంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళటాన్ని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే. వాటర్ ప్లాంట్లో, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటాన్ని హెల్పర్గా. అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటాన్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటాన్ని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అన్నమాట, ఇందులోనే ఇదే కంపెనీలో ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేది అన్నమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సురారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళా నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట, ఏమనంటే ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మంచిదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను. ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పి చెప్పాడు. సరే ఆయన ఏమన్నాడంటే అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అది ఒక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంత వర్క్ ఏమంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నా అని చెప్పాడు వెళ్ళలేదు. ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు. మళ్ళీ సోది మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినాను అనమాట. ఆయన ఏమని చెప్పుకొని నేను మారే టైప్ కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను,
కాబట్టి ఆయన చెప్పేది ఏదా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పానమాట నేను మైక్రోబయాలజీలో, నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు. కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట, ఏమనంటే ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే నేను ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా కలలేదనమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తూ ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది నాతో ఆయన పని గురించి తప్ప, రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదు అనమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట, ఏమనంటే సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి. నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారో తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పవచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఇంటా నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, నా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది అది అని అంటే సరేలేరా మరి నువ్వు నీ అంత నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు, అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, నీకు 1-2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైపు కాదు అది అని అనేటోడు అనమాట. సరేలేరా నా అనుభవం, ఆయన ఏమన్నాడంటే నా అనుభవం ఏంటంటే, యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు, నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి మీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పిందన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు, లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన్ని పిలు, పలికితే ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నాను అనమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు, సరే లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు లేరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు, మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి.
మలేరియా టైఫాయిడ్ రెండు అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది, అరే మెడిసిన్ వేసుకుంటున్నా తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికి చాలా రోజులు బట్టి తినట్లేదు, నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు. ఇంకా నాన్నలు కూడా తినాలి, ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తున్నారు, కానీ ఆకలి ఇవ్వట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకొక రోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో, వీక్నెస్ కనుకుంటే ఏమైపోతుంది అని ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటో మాట ఏంటంటే, డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్ లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు ఆయన చెప్పింది గుర్తు సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపించింది, హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో, ప్రభు నాకు ప్రార్థన అనేది కూడా రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు, కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తున్నానమాట. ఆలోచిస్తుంటే కానీ ఏదో ఒక స్పర్శన అని తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయినా, నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లుండదో సడన్ గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇక నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా మార్నింగ్ ఊర్లో సర్దానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియదు, కానీ సర్దానంద ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్ప రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా, నాకు నేను పనిచేస్తున్న సార్ చెప్పారనమాట, ఇట్లా చెప్పారు నమ్ముకుంటా, నేను కూడా నమ్ముకుంటా, దేవుడు నన్ను తాకాడు స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు, నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి. అలాంటిది ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంక అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసి అనమాట, ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అని, అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా, నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడనమాట, వాస్తవమే సంఘటన, దేవుడు స్వస్థపరిచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుని నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు, ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు, స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి
ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 ఆ టైంలో జరిగినటువంటి సంఘటన. 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకే చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా, మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి, అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాళ్ళు, నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది, బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప, రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, ఒకటి దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుందంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది, దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి, నిత్యరాజ్యంలో జీవించడానికి, అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, ఒక సువార్థికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్థికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికే మంచి, భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 2012 వరకు కూడా ఆ సేవకుల దగ్గర, ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు, ఉద్యోగం చేసేవాడు, ఆ సేవకుల దగ్గరే టచ్లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు, వాక్యంలో వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012లో నేను మరలా అక్కడ
ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అప్పటికి విశ్వాసిగా ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అనమాట. ఏమనంటే నాన్న కూడా వాస్తవానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే వస్తే డైరెక్టర్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012లో వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు అవి చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేదనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది. సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012లో జాబ్ చేసేటాను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోనికి నడిపించాడు, కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది. కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజ్ గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ డే మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014-15లో ఉన్నా. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీసెస్ స్టార్ చేయాలి. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలని ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016, 2017, 2018 కూడా వర్క్ చేయడం జరిగింది. 2018లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ బెన్పెల్లో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుట్ట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ
సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్ తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మే 24న దేవుడు తన కృపను బట్టి హైదరాబాద్లో ప్రాంతంలో బోయిన్పల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 మే 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా. మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయిన్పల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు. ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీ సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిసిప్లిన్స్ జరుగుతూ ఉన్నది. కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైట్ సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైట్ ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీ లేవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ రిపోర్ట్ నైట్ మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట. ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా, గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకారం అనేటువంటి ఫ్రెండ్ మాట్లాడండి, ఏమనంటే లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు 10,000కి. తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదరు, వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది. ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏం రాకుండా ఉన్నది. ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక్క ప్యాకెట్తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము. ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే
అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కేయాల్సి ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం, కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి. 8,000 దగ్గర నుంచి 10,000, 18,000 అట్లా, నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 1 lakh వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్ లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మరలా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్లో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరిచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th-7th month బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి. వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నదంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలే అని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. 7th month బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th month అయిపోయింది. 8th month, 9th month ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నదనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాలో స్కానింగ్ తీసుకున్నాము. స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంక విశ్వాసంతోనే ముందుకెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉంది హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు, కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికే బేబీ చనిపోయి లోపల 4 days అన్నారు, కానీ తనకు మాత్రం 2 days నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4th జరిగింది. బేబీని కూడా మేము వస్తానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము. ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుణ్ణి ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4th అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 days అయిపోయింది. ఇంకొక 4 days అయితే 14 days అన్నారు కాబట్టి ఇంక 4 days అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా
కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుందన్నమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు, ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది రండి తీసుకురండి ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు, నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్ లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా, ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు, మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే, ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి, నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి, తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా, కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు, 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరిచి లేచి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంత కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు, ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి
ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు. ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, ఆ క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది. దేవుడి కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నెట్వర్క్ కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి

0: దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులను సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులం అని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాల్లో పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మనల్ని దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకుని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అయినటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇటు క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, ఏసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబంలోంచి, హైందవ కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువు గురించి వినడం ప్రారంభించండి, దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభువు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులో ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించడు గాక.
0: ఆమేన్.
1: ఆమేన్. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభు నమ్ముకున్నారు. సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
2: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్యజనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాం. నాన్నకి కూడా వచ్చాయి. నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అన్నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట. ఏమనంటే, లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఉదిరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము.

0: వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి. అది చాలా కష్టం, ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం. కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు కొంతవరకు. మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగ అప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడము. మేము గేసుగ్రీసిని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని, డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికి కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి అని. మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు మనం చేసేటోళ్ళు కానీ, ఇంట్లో కాకపోతే పిండి వంటలు అవి వండేటోళ్ళు, విగ్రహారాధన కానీ. అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా. అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన పూజ చేసేటోళ్ళం కాదు, మన దగ్గరకు వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్గా మీకు పేరు,
0: 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
0: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజ్ గారు,
0: ఐజక్ రాజ్ గారు చెప్పారన్నమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు, సో ఇలాగా బాగా విగ్రహారాధన ఎక్కువ, గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకి వెళ్ళడము, సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, డబ్బులు తీసుకుని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా?
0: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవంలో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మాం తప్ప ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు, వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోని, ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా, ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
0: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకమైనటువంటి బోధ అయితే వినేటోళ్ళు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి. దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప డబ్బులు ఇస్తాము, 1,000 ఇస్తాము ఒప్పుకోండి, 2,000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు
0: కనపడలేదు.
1: సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ, అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు.
0: ఇప్పటివరకు అయితే కనబడలేదు.
1: సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఇంకా ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే,
0: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు, మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ
1: అంటే ఇంతమంది మారిపోతున్నారు. సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది, ఏదో డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి, ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు.
0: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే, మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే, డబ్బులు అయిపోయిన తర్వాత
1: అంతే కదా,
0: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ
1: అంతే, మళ్ళీ వెళ్ళిపోతారు అంతే.
0: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి. కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను. ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
1: అవును అవును బ్రదర్. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి, మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
0: డ్రామాలు, సాంఘిక నాటకం,
1: సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
0: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు, కానీ నేను మారననుకున్నారు.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు, కానీ బైబిల్ మాటే వినలేదు నేను అన్నారు.
0: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు. కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు. ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చినాయి కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు. అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8,000 వచ్చేసి, 8,000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8,000 అసలు సంబంధమే లేదు.
0: అవును.
1: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ మరణ పడకకి, మరణ అంచులకి వెళ్ళిన సమయంలో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగమన్నా రావాలి లేదా డబ్బన్నా పోవాలి, యేసు ప్రభుదే రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయారు. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8,000 ప్లేట్లెట్స్తో, అలాగే మీరు యేసు ప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసు ప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
0: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసు ప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
0: అవును,
1: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
0: అవును,
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిసే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
0: అవును సార్, స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన, మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోనికి నడిపించింది, సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత అవి మంచికే నడిపించాను అనుకుంటున్నాను.
1: బాగుంది, చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపిక్గా ఇచ్చారు.
0: థ్యాంక్ యూ బ్రదర్
1: థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసు ప్రభు అనుమతించి, మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్, వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసు ప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు, దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి, విశ్వాసంతో ఓపికతో సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవ కిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది, ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసు ప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి, మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

ఉన్న గుంపులవలే ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరుగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభమును తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 19-20 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 18వ అధ్యాయంలో బెన్యామీను

0: ఇవ్వబడినట్లుగా చూస్తాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు తమ ప్రతి భూమిలో యెహోషువకు కొంత భాగాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారు అతనికి తిమ్నత్ సెరహు అనే పట్టణాన్ని ఇచ్చారు. అక్కడ అతడు స్థిరపడ్డాడు. ఇక 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి ఇస్రాయేలులతో మాట్లాడమని దేవుడు యెహోషువకు చెప్పినట్లుగా చూస్తాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఇంకా అనేక విషయాలను ఈనాటి సందేశం ద్వారా తెలుసుకోవడానికి మనం సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువా గ్రంథం 19-20 అధ్యాయాలు. సావధానంగా వినండి. 19వ అధ్యాయంలో బెన్యామీను గోత్రానికి వచ్చిన భూముల వివరాలు పేర్కొనబడ్డాయి. షిమ్యోను, జెబులూను, ఇష్యాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను వంశాలకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యాలు. ఇదొక పెద్ద దస్తావేజు. వారికి కొన్ని పట్టణాలు వచ్చాయి. సరిహద్దులను బట్టి ఆ దేశమంతటిని స్వాస్థ్యములుగా పంచిపెట్టాడు యెహోషువా. 19:49 వచనం నుండి ఈ పంపిణీ కార్యక్రమం ముగిసింది. అప్పుడు ఇస్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువాకు స్వాస్థ్యమిచ్చారు. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి అతడు అడిగిన పట్టణాన్ని, అనగా ఎఫ్రాయిమీయుల మన్యములో ఉన్న తిమ్నత్ సెరహును అతనికిచ్చారు. అతడు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. ఎలియాజరు, యెహోషువా, ఇంకా గోత్రములోని ముఖ్యులు చీట్ల వలన పంపకము చేసిన భూములివే. షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారము వద్ద యెహోవా సన్నిధిలో చీట్ల వలన ఈ భూములను కేటాయించారు. ఈ విధంగా వీరు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు. ప్రియశ్రోతలు, ఈ 19వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మనము నేర్చుకుంటాము. 47-48 వచనాలలో దానీయుల సరిహద్దు వారి నుండి అవతలికి వ్యాపించింది. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి లెషెమునకు దాను అనే పేరే పెట్టారు. దానీయులు అతి కష్టం మీద ఆ ప్రాంతాన్ని వశపరుచుకోగలిగారు. అక్కడ నివసిస్తున్న స్థానికులు భయంకరులు. దేవుడే వారికి సహాయం చేశాడు. మన సమస్యలు ఎంత గొప్పవి అయినా మన దేవుడు వాటన్నిటికంటే గొప్పవాడు. దేవుడు ఈ విధంగా గోత్రాలకు భూములను పంచి ఇవ్వడం ఎంతో మేలు. ఇది దేవుని మహాజ్ఞానానికి రుజువు. చిన్న చిన్న భాగాలుగా ఉండడం చేత వారు దానిని తమ వశంలో ఉంచుకొని భద్రపరుచుకోగలరు. సరిహద్దులను దేవుడే ఏర్పరిచాడు. వారి బాధ్యతలు నిర్ణయించబడ్డాయి. ఎవరి భూభాగానికి వారే బాధ్యులు. ఎవ్వరూ సనగడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. ఈ సరిహద్దులు ప్రవచనాత్మకమైనవి. యాకోబు తన అవసాన కాలంలో యోసేపునకు చెప్పిన ప్రవచనాలకు ఇది నెరవేర్పు. ఆదికాండం 48:21-22 వచనాలు. మీ పితరుల దేశానికి దేవుడు మిమ్మలను తీసుకువెడతాడు. నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను. ప్రియశ్రోతలు, యూదాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గోత్రానికి రాచరికముంది. ఈ గోత్రానికి చెందిన భూమియందే జాతీయ ముఖ్యపట్టణం ఏర్పడుతుంది. అదే యెరూషలేము నగరం. దావీదు మహారాజు అక్కడి నుండే పరిపాలించాడు. ఇస్రాయేలు జాతిని, వారి భూమిని దేవుడు ఏ విధంగా కాపాడాడో గమనించండి. వాగ్దత్త భూమి కోసం ఇస్రాయేలు ప్రజ, ఇస్రాయేలు ప్రజ కోసం వాగ్దత్త భూమి. ప్రతి గోత్రం కోసం కేటాయించబడిన భూభాగం జాతికి వాగ్దత్తం. ప్రతి గోత్రాన్ని గురించి, గోత్రములో ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ సందర్భంలో 1 పేతురు 1:5-6 వచనాలను మీకు జ్ఞాపకం చేయగోరుతాము. కడవరి కాలమందు బయలుపరచబడ

దానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. గాని అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. దేవుడు లేకుండా నీవు నేను ఎక్కడికి పోగలం, ఎక్కడ ఉండగలం? యెహోషువాకు వచ్చిన భాగం తిమ్నత్ సెరహు. ఇది షిలోహుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది సారవంతమైనది కాదు. లోతు తీసుకోగా మిగిలింది అబ్రహాము తీసుకున్నట్లు యెహోషువాకు జరిగింది. యెహోషువాకు అబ్రహాము మనస్సే ఉంది. యుద్ధంలో అతని విజయ రహస్యమిదే. దేవుని సేవకుడు అనే బిరుదు గొప్ప భాగ్యమని అంచాలి. అది బాధ్యతతో కూడిన ఉన్నత పదవి. దైవసేవకుడు దేవుని సొత్తు. మోషే నా సేవకుడు అని దేవుడు అన్నాడంటే మోషేకు అదెంతో ఘనత. ఇశ్రాయేలు తన సేవకుడు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు దేవుడై ఉండి సేవకుడయ్యాడు. తన శిష్యుల పాదాలు కడిగాడు. యేసుక్రీస్తులాగే ఆయన శిష్యులు సేవ చేయించుకోరు, సేవ చేస్తారు. జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు భక్త పౌలు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువా. ఆయన వచ్చి మనలను పరలోకమనే వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెడతాడు. ఆయన రాజులకు రాజై ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. యేసు మరణ పునరుత్థానాలే మనల్ను యొర్దాను దాటించే అనుభవాలు. ప్రియశ్రోతలారా, యేసు రెండో రాకడ ప్రభావం ఈ లోకమంతటి మీద పడితీరుతుంది. ఆ శుభదినం కోసం దేవుని బిడ్డలు జాగ్రత్త పడాలి. సరే, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 20వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో 6 ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. ఈ 6 పురాలు కేవలం నిర్దోషుల ఆశ్రయస్థలాలుగా ఉండడానికి ఉద్దేశించబడినవి. ప్రమాదవశాత్తు అధాటున ఏదో నేరారోపణ వల్ల ముద్దాయి తన నిర్దోషిత్వం రుజువయ్యే వరకు ఈ ఆశ్రయపురాలలో దేనిలోనైనా తలదాచుకోవచ్చు. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో కూడా ఈ ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత ప్రతి గోత్రానికి వాటా పంచిపెట్టబడింది. ఆశ్రయపురాలు మాత్రం ప్రత్యేకంగా ఉంచారు. తెలియకుండానే పొరపాటున ఒకణ్ణి చంపిన నరహంతకుడు పారిపోవడానికి, నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురాలను మీరు ఏర్పరచుకోవాలి, హత్య విషయమై ప్రతీకారం చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలవుతాయి, అక్కడికి వచ్చిన వానికి క్షేమము భద్రత. కెదెషు, షెకెము, హెబ్రోను, బేసెరు, రామోతు, గోలాను, ఇవి ఆశ్రయపురాలు. పొరపాటున ఎవడైనా దెబ్బ కొడితే అది తగలరాని చోట తగిలి ఆ వ్యక్తి చనిపోతే ప్రతీకారం జరగకుండా చేయబడిన ఏర్పాటిది. ఈ పురాలు నిర్దోషులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఇద్దరు వ్యక్తులు అడవికి వెళ్లారు. చెట్లు నరుకుతున్నారు. గొడ్డలి కర్ర ఊడి రెండో వానికి అది తగిలింది. ఆ చచ్చినవాని సోదరుడు ప్రతీకారం తీర్చుకోవాలని చూచాడు. అప్పుడు ఇతడేం చెయ్యాలి? తప్పించుకుని ఆశ్రయపురాన్ని చేరి తన నేరం విచారణ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండిపోవాలి. అది అతని ప్రాణానికి క్షేమం. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆశ్రయం అనే భావన మనకెన్నో సత్యాలను బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు మన కోసం చంపబడ్డాడు. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. ఆయన యందు మనకు దాక్కునే చోటు దొరికింది. ఆయన యందే మనకు నిరీక్షణ లంగరు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దేవుని తీర్పు మనమీది నుండి తొలగిపోయింది. యేసుక్రీస్తును చంపిన హంతకులెవరు? లోకమంతా కలిసి ఏకీభవించి జీవాధిపతిని హత్య చేసింది. దేవుని కుమారుని హత్యకు కారకులెవరు? యూదులు మాత్రమే కాదు,
లోకములోని మానవులందరూ యేసు మరణానికి బాధ్యత వహించాలి. అయితే క్రీస్తు మనందరి కోసం విమోచనక్రయమయ్యాడు. శిలువమీద యేసు చేసిన విమోచనక్రియను బట్టి ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయము లభిస్తుంది. మరో మాట, యేసుక్రీస్తు చనిపోయింది యూదుల శిలువమీద కాదు, అది రోమీయుల శిలువ. అయితే యూదులు రోమీయులు ఏకీభవించబట్టే యేసు శిలువ వేయబడడం జరిగింది. లోకములోని జాతులన్నీ మనుష్యులందరూ యేసును శిలువ వేసినందుకు సంజాయిషీ చెప్పుకోవాలి. మనమంతా యేసు శిలువ వేతకు కారకులమే.

0: అపొస్తలుల కార్యములు 3:18 పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, సహోదరులారా, మీరు మీ అధికారులు తెలియక ఈ పని చేశారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడతాడని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయాలు ఈలాగు నెరవేర్చాడు. గనుక మీరు మారుమనస్సు పొందాలి, ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడాలి, మరో మార్గం లేదు. 1 కొరింథీ 2:6-8 భక్త పౌలు అన్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. ఈ జ్ఞానము ఈ లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కాదు. ప్రియశ్రోతలు గ్రహిస్తున్నారా, యేసుక్రీస్తు మరణం విషయంలో లోకంలో ప్రతి మనుష్యుడూ నేరస్థుడే. అయితే ఆయన మరణించినందున ఆయన యందే మనకు ఆశ్రయం దొరికింది. యేసుక్రీస్తే మన ఆశ్రయపురం, యేసే మన విశ్వాసానికి పునాది, ఆయనే మన ఆశ్రయపురం, ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. ఈ అధ్యాయంలోని పాఠాలు నిత్యత్వపు విలువ గలవి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కొత్త స్థలంలో ఉన్నారు. ఇశ్రాయేలు జాతిలో వీరు నవతరం. కొత్తగా 6 పురాలు నిర్మించబడ్డాయి. ఇవి ఆయా ప్రాముఖ్య స్థలాలలో నిర్మించబడి ఉన్నాయి. ఎవరికీ అన్యాయం జరగకుండా దేవుడు చేసిన ఏర్పాటిది. నేరస్థుడు తాను నిర్దోషి అని తీర్పు వచ్చే వరకు ఆశ్రయపురంలో క్షేమంగా ఉండవచ్చు. ఈ 6 ఆశ్రయపురాలు లేవీయుల స్వాధీనంలో ఉంటాయి. ఎవరికీ ఏ విధమైన అన్యాయము జరగదు. నిష్పాక్షికమైన తీర్పు, ఎట్టి అపరాధ భావన ఉండదు. లేవీయులకు 48 పట్టణాలు ఇవ్వబడ్డాయి. వాటిలో 6 ఆశ్రయపురాలు. లేవీయుల అనుమతి లేకుండా ఎవ్వరూ ఆశ్రయపురంలో అడుగు పెట్టడానికి వీలుకాదు. పాత నిబంధన కాలంలో మనుషులకు ప్రతీకార వాంఛ చాలా బలంగా ఉండేది. 2 సమూయేలు 14:7 ఒక సన్నివేశం. ఇక్కడ ఒక స్త్రీ ఫిర్యాదు చేస్తున్నది. యోవాబు ఈ సన్నివేశాన్ని కల్పించాడు. రాజా, రక్షించు, నేను ఒక విధవరాలిని, నా పెనిమిటి చనిపోయాడు, నాకు 2 కుమారులు, వారిలో ఒకడు 2వాణ్ణి చంపేశాడు, హంతకుణ్ణి పట్టి ప్రతీకారం చేస్తామని ఊరివారు పట్టుపట్టారు. ఈ విధంగా వారి తండ్రి పేరును తుడిచివేయడానికి పూనుకున్నారు, మిగిలిన నిప్పురవ్వును కూడా ఆర్పివేయబోతున్నారు. కెదెషు, గోలాను, రామోతు, షెకెము, బెసెరు, హెబ్రోను, మొత్తం 6 ఆశ్రయపురాలు. దావీదు కీర్తనల్లో ఆశ్రయదుర్గము అనేక సందర్భాలలో పేర్కొనబడింది. ఈ ఆశ్రయపురాలు ఆయా గోత్రాలకు అందుబాటులో ఉన్నాయి. కెదెషు నఫ్తాలి గోత్రానికి, షెకెము ఎఫ్రాయిముకు, హెబ్రోను యూదాగోత్రానికి అందుబాటులో ఉన్నాయి. బేసెరు రూబేను ప్రాంతంలో ఉంది. రామోతు గాదు గోత్రభూమిలో ఉంది. గోలాను మనషే ప్రాంతంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 33:27 మోషే గోత్రకర్తలను ఆశీర్వదిస్తూ ఆషేరును గురించి అన్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్య బాహువులు నీ క్రింద ఉంటాయి, ఆయన నీ ఎదటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేస్తాడు. అవును, యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయస్థానం. తన 46వ కీర్తనలో దావీదు గానం చేస్తూ అన్నాడు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గము అయి ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన మనకు ఆశ్రయం. 62వ కీర్తనలో దావీదన్నాడు, నా మహిమకు నా రక్షణకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయము దేవునియందే ఉన్నది. దేవుడే మనకు ఏకైక ఆశ్రయం. మరో సందర్భంలో దావీదన్నాడు, దేవా, అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను, అయినా నా బలమైన ఆశ్రయము నీవే. శ్రోతలు గమనించండి, యేసుక్రీస్తే దేవుని నివాసం, ఆయనే మనకు ఆశ్రయం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు మనుష్యులు కట్టిన ఆలయములలో నివసించడు. పాత నిబంధనలో సాక్ష్యపు గుడారం, సన్నిధి మందసం ఇవన్నీ దేవుని ఉనికికి ప్రతీకలు మాత్రమే. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో పరలోకము నుండి దేవుడిచ్చిన సాక్ష్యం, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు అక్కడే నిలిచి ఉన్న యూదులతో మాట్లాడుతూ అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దీన్ని లేపుతాను. అనగా యేసు అనే దేవాలయాన్ని వారు పడగొట్టారు, ఆయనను సిలువ వేశారు, హత్య చేశారు. అయితే 3వ రోజున ఆయన మృత్యుంజయుడై లేచాడు, ఆరోహణమై వెళ్ళాడు. అనగా దేవుని ఆలయం పరలోకానికి ఎత్తబడింది. అయితే పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ దిగివచ్చాడు, విశ్వాసులలో నివసించసాగాడు. అప్పటి నుండి విశ్వాసి తానే పరిశుద్ధాత్మకు, యేసుక్రీస్తుకు ఆలయమవుతున్నాడు. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. 2 కొరింథీ 13:5 పౌలు గొప్ప సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూడండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? అనగా ఎవరైతే యేసుక్రీస్తు తమలోనే ఉన్నాడని మరిచిపోతారో వారు భ్రష్టులు. క్రీస్తునందు విశ్వాసి నూతన సృష్టి. శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగించే మాటలివి. యేసుక్రీస్తు మనకు ఆశ్రయం, కోట, కొండ. 1 కొరింథీ 15:50 ఈ పాఠం ముగిస్తున్నాము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రియశ్రోత, నీవు యేసుప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? యెహోషువకు వచ్చిన భాగము పేరేమిటి? 1 హెబ్రోను, 2 గిలాదు, 3 తిమ్నత్సెరహు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఈ సందేశంలో నుండి భూముల వివరాలను గురించి, అదేవిధంగా ఆయా వంశములకు వచ్చిన భూములు, వారి స్వాస్థ్యములను గురించి విన్నాం. అన్ని గోత్రాలకు భూములు పంచిపెట్టిన తర్వాత చివరికి యెహోషువకు కూడా స్వాస్థ్యము ఇవ్వబడినట్లుగా గమనించాం. ప్రతి గోత్రమును గురించి, గోత్రంలోని ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. యేసుక్రీస్తు మన ఆధ్యాత్మిక యెహోషువగా ఉన్నాడు. ఆయన వచ్చి మనలను పరలోకము అనే వాగ్దత్త భూమిలోనికి ప్రవేశపెడతాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలే మనలను యోర్దాను దాటించే అనుభవాలుగా ఉంటున్నాయి. అదేవిధంగా ఆశ్రయపురాలుగా పేర్కొనబడే పట్టణాలను గురించి, అందులోని ఆత్మీయ సత్యాలను గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఆశ్రయ పట్టణాలు ఎవరైనా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే పారిపోయే ప్రదేశంగా ఉండాలి. తద్వారా వారు ప్రతీకారం నుండి రక్షించబడతారు. ఆశ్రయపురాలు అనేవి అక్కడికి వచ్చిన వారికి క్షేమమని భద్రతయని తెలుసుకున్నాం. ఆశ్రయము అనే భావన మనకు ఎన్నో సత్యాలను బయలుపరుస్తుంది. మన కొరకు చనిపోయిన యేసు క్రీస్తు మనకు ఆశ్రయదుర్గం. ఆయనే మన దాగుచోటు, మన నిరీక్షణ లంగరు. ప్రియ సహోదరా, సహోదరి, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుని తీర్పు మన మీద నుండి తొలగిపోయింది. క్రీస్తు మనందరి కోసం విమోచన క్రయం అయ్యాడు. ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన యందే శాశ్వత ఆశ్రయం లభిస్తుంది. యేసుక్రీస్తు మరణం విషయంలో ప్రతి మనుషుడు నేరస్తుడే. అయితే ఆయన మరణించినందున ఆయన యందే మనకు ఆశ్రయం దొరికింది. యేసుక్రీస్తే మన ఆశ్రయపురం. ఆయనే మన విశ్వాసానికి పునాది. ఆయన యందు మాత్రమే మనకు విడుదల, నిత్య జీవం. యేసుక్రీస్తే మనకు శాశ్వత ఆశ్రయ స్థానం. ఆయన యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి ఈ ఆశీర్వాదాలు అందుబాటులో ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11-12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇస్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజనగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇస్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు, ఉత్తరాదిన ఇశ్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు, రాజులు యోబాబు మొదలైన వారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యములో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు, ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే. యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల కిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు, అతని ద్వారా ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇశ్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదమ గొమ్మర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు, వారు దేవుని వైపు తిరగలేదు. సొదమ గొమ్మర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించివేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో యెరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి, యెహోషువా అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చిపడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిలు యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా రెండు గ్రంథాలు. ఒకటి క్రియల గ్రంథం, రెండు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు.

0: ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా, ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి గదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువ 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా 24:1 ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజరు రాజు, దెబీరు, గెదెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మక్కేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా, ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11:11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడిగల రాజు. యాబీను యెహోషువకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12 మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివ్ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2:10 పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు, అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 సంవత్సరాలు కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ను విడువడు, ఎడబాయడు. ఆయన మనతో మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదామన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే. వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలలో 10 మంది వేగులవారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియశ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 3 లక్షలు, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికీ యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పు వైపున రాజులు 2, సీహోను మరి 1 ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు, యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13వ అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13-22 అధ్యాయం వరకు మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము, మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి. కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 45వ వచనంలో స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని, అనగా సాక్ష్యపు గుడారమును తీసుకునినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.
1: కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. 1 400 2 1500 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువ యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువ శత్రువులపై దాడి చేసి వారిని ఓడించాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇస్రాయేలులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని తన కృపా సంకల్పం చేత ప్రత్యేకించుకున్నాడు. అందులో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. యెహోషువ చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుచున్నవి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత పాపములను మనము జయించలేం, కానీ దేవుని సహాయంతోనే వాటిని జయించగలం. నిరీక్షణతో ముందుకు సాగాలి. దేవుడు మనలను విడువడు. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో జైత్ర యాత్రను కొనసాగించగలం. అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

ఆవగింజంత విశ్వాసం అనే విషయం మీరు వినే ఉంటారు. అయితే ఆవగింజలో ఒక పరలోక రహస్యం ఉన్నట్టు మాథ్యూ 13లో చూస్తున్నాము. అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా చూస్తున్నామన్నదే నా ప్రశ్న.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్ ఎండి జగన్, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్టే చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్లాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంతా విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని ఉంటుంది. విత్తనములన్నిటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది. లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం
0: ఆవగింజంతా.
1: కంపారిజన్ ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను. ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దానితో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు. వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు 3వ అధ్యాయంలో. ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికెళ్ళింది ఆ నోవహు కాలములో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపముండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్లకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును, హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనమీ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము పరలోక రాజ్యమంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడ ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అదే ఫౌండేషన్ అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది. ఆదామును నిర్మించేప్పుడు అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు మత్తయి 4వ అధ్యాయం. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలి. రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది, ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్ అంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థం ఏంటని అడిగితే అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును, ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరొచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని

0: అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనము పోలి ఉన్నది. 31లో అది ఒకడు తీసుకుని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరమూ ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళి. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి. సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్తు మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైన ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్గా అందరికీ. అదే ఇప్పుడు హెవెన్ అందరికీ ఓపెన్ అయింది.
1: గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అని ఉంది కదా,
0: అదే అప్పుడు పూర్తిగా ఓపెన్ అయి ఎవరైనా లోనికి రావచ్చు. అలా ఎవరన్నా రావచ్చనే కాన్సెప్ట్లోనే మీరు నేను లోనికి వచ్చాం. సో ఈ ఆవగింజ ఒక చిన్న ఇది. ఆ విధంగా క్రైస్ట్ మనిషిగా భూలోకానికి వచ్చాడు. మనుషులను గురించి చెప్తూ దేవదూతల కంటే కొద్దిగా చిన్నని వారు. అప్పుడు ఒక చిన్న మనిషిగా లోనికొచ్చి, నేనదే ఎంతో ఆశ్చర్యంగా చెప్పే విషయం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అదే క్రైస్టు యొక్క వ్యవస్థ. కాని ఆ క్రైస్టు తల్లి మరియా యొక్క గర్భములో, ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం. తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరునూ ఆయన లోనికొచ్చేలాగున, ఆయన రక్తము చేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇదొక ఫస్ట్ పార్ట్.
1: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
0: దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది. అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు. అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాను అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాను యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు ఎదురుగు ఉండేదెవరు,
1: విరోధి.
0: ఇక్కడ సమస్య అదే. ఇక్కడ సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా,
1: వారు
0: కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
1: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
0: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గూర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడు ఇప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు, ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారు ఉన్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు,

0: వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు. ఈస్టిండియా కంపెనీ లోనికొచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు? బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు, ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే ప్రేమ. యుద్ధము చేయొద్దు.
1: వ్యత్యాసంగా
0: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓన్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్ బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరుగల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
1: ఆల్రెడీ
0: కాంకర్డ్. ఎలాగంటే వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు. చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లా ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నాడు. ప్రతిచోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్నిచోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్నిచోట్ల మేము ఎలా జయిస్తున్నాం? దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటం అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్. సో ఈ ఫార్ములా ఉంది కదండి, ఇదే లవ్ ఫార్ములా.
1: అవును. ఇందులో అద్భుతంగా క్రైస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, కాన్సెప్ట్ని అద్భుతంగా చెప్పి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నాకు ప్రశ్న వస్తోంది, ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు అది ఫెయిత్ని సూచిస్తుంది. ఫెయిత్ ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలనుకుంటారు చాలామంది, ఎక్కువ ఎలక్షన్స్లో జయించడానికి. ఓడిపోయేవారు కూడా నేను జయిస్తానని అంటారు. అప్పుడు మీరు చాలా ఆ ఫెయిత్తోని గమనిస్తే అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే, కొంచెం వేవరీగా ఉంటే, అయితే ఇక్కడ ఎందుకెలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
0: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
1: అవును,
0: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే, నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
1: ఫెయిత్ అండ్ బిలీఫ్.
0: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను, నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే, కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిది నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
1: అబ్రహాం
0: అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి, నిరీక్షింపబడు వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే, ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములు మూడున్నాయి, నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి, స్వస్థతను గూర్చి అడిగినప్పుడు యేసయ్య ఏమంటాడు? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
1: అవును,
0: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే, ఇస్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు. ఇస్రాయేలు విశ్వాసము కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసం ఉంది, ఇస్రాయేలుల విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది, అల్ప విశ్వాసం. విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, ఆ వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అదొచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఆ ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటాడు. మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు, ఎందుకు మీకు అప్పుడు తెలిసిండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడానికి. అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు యిర్మీయా దీర్ఘదర్శి అయితే తల్లి గర్భములో ఏర్పరిచాడు, అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకంలో రాశాడు ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్, ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే ఆ బుక్లో ఉంది. వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట, అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు. ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే, అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆ ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగు చేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్, నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
1: ఆయన
0: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు,
1: అదే ఆవగింజంత
0: ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు, పంపించి మీరు దయ్యములను వెలగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇది ఎప్పుడు చేస్తున్నాడని అడిగితే ఒకటి లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నారు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారేం చేస్తున్నారు,
1: చూస్తున్నారు.
0: చూడగా వారిలో ఆ ఫెయిత్ లెవెల్, వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు, బాబు రైట్లో వేయి చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు, ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు నేను చెప్తున్నాను మీరు వేయండి, ఇప్పుడు వేస్తున్నారు దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము, విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది, రాత్రంతా మాకు దొరకలేదు అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది, అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా తీసుకురా, ప్రార్థించి ఇస్తున్నాడు. వారి బుట్టల్లో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు, అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు,
1: వారికి
0: చూపిస్తున్నాడు చూడండి. ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు తవిత చనిపోతుంది, అతడెళ్ళి ఏం చేస్తున్నాడు,
1: అక్కడ చేస్తున్నాడు,
0: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్. ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటూ వస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
1: లేదు.
0: చూసిన వారిని వదిలేద్దాం, మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
1: బైబిల్లో చదువుతున్నాం,
0: బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లు వస్తాయి. ఇప్పుడు ప్రజలు అది చదివారు, వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది, దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు, కాని చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాము కూడా, కాని లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ముందని ఎలా నమ్ముతున్నారు?
1: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు,
0: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం,
1: బేసేలేదు
0: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను, ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
1: బికాస్ ఆఫ్ హెవెన్.
0: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దానివైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు. ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
1: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
0: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉండేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేను ఒక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకములో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో, నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు. నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. రెండు కాన్సెప్టులున్నాయి.
1: అవును,
0: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తికెళ్ళి తనేం చేయకూడదు అన్నిటిని తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళొచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి, ఆ కాన్సెప్ట్ వేరే. అదే మనం పరలోకానికి వెళ్లడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనం నాలోకొచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్, ఇదియే ఆవగింజ విత్తనం.
1: అందుకని ఆ చిన్న విత్తనమే ఉన్న ఆవగింజంత విశ్వాసం తీసుకోలేం. అవును,
0: ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్ నే జీవింపజేసే ఒక విషయం,
1: ఆ బేస్ అక్కడుంది,
0: బేస్ అయి ఉంది. ఇదే పరలోకానికైనా విశ్వాసం, పరిచర్యకైనా విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఎన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
1: అంటే అది యేసు స్వామి స్వంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
0: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసుని విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు ఒక తల్లిని స్వస్థపరిచాడు. అక్కడ అసంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది, ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
1: 12 సంవత్సరాలు.
0: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది. ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను, కుమార్తె చనిపోయింది, చనిపోయినంత వరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు. ఆవగింజంత ఏది? ఈ తల్లి స్వస్థత పొందింది చూడు. ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్, ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంతమాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఎన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒకలాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
0: రెండు విషయాలే. ఒకటి, పరలోకరాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోకరాజ్యంలో ఆవగింజను పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
1: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకని ఆ పారాబుల్ చెప్తున్నాడు, పరలోకరాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ఈరోజు ఏం ఆజ్ఞ చెప్పండి గట్టిగా. వ్యభిచరింపకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం అండి. వాక్యానుసారం చూస్తే వ్యభిచారులు ఏం చేయబడాలి? చంపబడాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి. యేసుప్రభు దగ్గర చూసినప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తాడు. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు, కానీ పాత నిబంధన ప్రకారము పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపేయాలి, ఇద్దరిని సమూహము రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇందుకొరకు దేవుడు అంటున్నాడు, మీ మధ్య కొంచెం పులిసింది వచ్చిందా దేశమంతా పాడైపోతుంది, మీ మధ్య కొంచెం మీరు అంగీకరించారా మొత్తం పాడైపోతుంది, మీరు అంగీకరించి నాకు ఎందుకు వచ్చిందిలే అంటున్నావా, నెక్స్ట్ నీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్త, అది ఫంగల్ లాగా పాకుతుంది, బ్యాక్టీరియా లాగా పాకుతుంది, వైరస్ లాగా పాకుతుంది. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఇక మాటలు చెప్పాలంటే వ్యభిచారం అనేది మొదటకు చూసినప్పుడు దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఇంకోటి దే విగ్రహం చేసుకుని మ్రొక్కకూడదు. ఈవెన్ దట్ ఈస్ అడల్టరీ. ఇంకో మాటలు చెప్పాలంటే అది దేవునికి విరోధంగా. కానీ ఇది ఇది అంటున్నాడు దేవుడు, నీవు ఇతరులకి విరోధంగా. ఇది ఇతరులకి విరోధంగా మాత్రం కాదు, ఈ అడల్టరీ మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ఈ మూడిట్లో మూడు కేటగిరీలోకి దిగుతాడు. వ్యభిచారము మూడు రకాల్లో ఉన్నాయి. వ్యభిచారం అనేది మూడు రకాల్లో ఉన్నాయి. అది ఇంకా చక్కగా అర్థమవ్వాలంటే యేసుప్రభు చెప్తా ఉంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో, అంత పురుషుడు కదా, వర్స్ వర్స, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో, మోహపు చూపు, మోహం ఎక్కడొస్తుంది? మైండ్. ఒక మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తున్నాడు. యు సీ, గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సోల్ బీయింగ్ అడల్ట్రస్, యువర్ బాడీ ఇస్ అడల్ట్రస్. పాత నిబంధనలు చూసినప్పుడు నీ దేహంతో వ్యభిచారం చేసావా అన్నట్టు ఉంది. కానీ యేసుప్రభు ఎంత కాంప్లికేట్ చేశాడంటే, నీ మైండ్తో కాంప్లికేట్ కాదు, పరిశుద్ధతను కనబరుస్తున్నాడంటే నీ మైండ్తో వ్యభిచారం చేస్తున్నావా? అఫ్ కోర్స్ నీ మైండ్తో వ్యభిచారం చేసి నీ ఊహలకి అలాగే వదిలే ఒక నెక్స్ట్ చచ్చేది నీ ఆత్మ. ఎందుకంటే యేసుప్రభు తెలియజేసేది కూడా అదే, పాపం చేసేవాడు మరణిస్తున్నాడు, పాత నిబంధనలు చేయబడితే అదే, నువ్వు చేసావా రాళ్ళతో కొట్టి చంపబడుతున్నావు, యు ఆర్ డినైడ్ బై ఎవ్రీబడీ, అందరి ద్వారా తునీకరణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాయండి, మీ జీవితంలో వ్యభిచారణ పాపము ఉందా? వ్యభిచారానికి అధికారం ఉందా? వ్యభిచారం అనేది అది ఎంతో భయంకరమైన పాపం అండి. ఒక్కసారి చేసి ఎవరు ఊరుకున్నది కాదు, ఒకసారి ప్రారంభించి ఆగేది కాదు. ఈరోజు వ్యభిచారం అనేటప్పుడు కేవలము వివాహపు బయట చేసే కార్యాలు మాత్రం అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ అనేది నీకు నువ్వు విరోధంగా వెళ్ళేది, ఇంకో మాటలు చెప్పాలంటే వివాహానికి ముందే జరిగించేవి, వివాహానికి ముందే పాపపు క్రియల్లో అదే సమయంలో నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. బైబిల్లో కొన్ని పాపాలు మనుషుడు తనకు విరోధంగా చేసేది, అందులో ఈ ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ దేవుని వాక్యంలో ఉంది. లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా ఉండు, వాటి నుండి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపం నుండి ఏం చేయమంటున్నాడు దేవుడు? పారిపో, తప్పించేది లేదు, నువ్వు పారిపోవాలి. దేవాన్ని తప్పించు కాదు, నువ్వు పారిపోవాలి. దేవుని వాటిలో మరలా మరలా తెలియజేయబడుతుంది, బోధించండి, బోధించండి, బోధించండి. హెబ్రీ రాసిన పత్రిక 13:4 ఒకసారి చదువుదామండి.
1: వివాహము
0: అన్ని విషయములలో
1: ఘనమైనది గాను పానువు నిష్కలమైనది గాను ఉండవలను. వేశ్యాసాంగులను,
0: విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ. చదవండి.
1: వ్యభిచారులకును
0: దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనం ఈ వాక్యం చదవడం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఎలాంటి వారికి కఠినంగా. ఈ తీర్పుకి ప్రకటన గ్రంథంలో చూసిన కూడా అగ్ని గంధకములు మండి ఆ గుండంలో పడేస్తాడంట, ఇటర్నల్ ఫైర్. ఇక్కడ ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతోమంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దర్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సో ఐ వాంట్ టెల్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డోంట్ నాట్ ఫోర్నికేట్. జారత్వము భయంకరమైన పాపం అంట. జారత్వము చేయవాడు అంతే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు. అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వము చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరిచిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలామంది అంటారు మేము ఆల్లే వివాహం చేసుకుంటామండి. ఫర్ ష్యూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్. యు ఆర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆర్ యూ? సో టిల్ యూ బికమ్ హస్బెండ్ అండ్ వైఫ్, యువర్ సెక్స్ ఇస్ నాట్ రైట్. ఇట్ ఇస్ ఫోర్నికేషన్. బైబిల్ డస్ నాట్ అలౌ దాట్. ద వరల్డ్ మైట్ అలౌ. డేటింగ్ చేసుకునే నచ్చనే, పది మందితో పడుకునే, పది మందితో పడుకుని, పది మందితో బ్రతికి, పది మందితో అన్నీ అయిన తర్వాత వారికి నచ్చితే పెళ్లి చేసుకోవాలి. నచ్చి పెళ్లి చేసుకుంటే ఏ వివాహం అన్న నిలబడుతుంది అంటారా? ఎందుకంటే అందరు కుండు రోజులే నచ్చుతారు, అన్ని కుండు రోజులే నచ్చుతాయి, చేసే అన్ని కుండు రోజులే బాగుంటాయి. జారత్వము జాగ్రత్త యమనస్తులకు చెప్తున్నాను. ఇట్ ఈస్ అ సిన్. యూ హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈస్ ఏ బైబిల్ టాక్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ లేవనుకో, ఇంకా పాపానికి అంత ఉండదంట, అంత ఉండదంట. దేవుడు హృదయానుసారమైన వ్యక్తి దావీదే పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మనం చూస్తాము. దేవుడు అంటాడు, నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు, నేను నీకు క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి, జాగ్రత్త. ఈరోజు మోసపోకడి మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నిజముగా ఒక వ్యక్తి వివాహం అయ్యేంత వరకు ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్, డోంట్. ఈరోజు చాలామంది డేటింగ్ అలవాటు చేసుకుని డేటింగ్, సి దేవా నీ చిత్తమా ప్రభా, ఈ వివాహం చిత్తమా ప్రభా, పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటావు ప్రభా, పలానా వ్యక్తి నచ్చిందని చెప్తున్న తప్పు కాదు, నచ్చకుండా ఎవడని పెళ్లి చేసుకుంటాడా? నచ్చుతూ అంటాం వేరు, డేటింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏంటది, నువ్వు ఎవరివి ఏంటి, ఎలాంటి వ్యక్తివి, నీ గుణగణాలు ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ తరం ఏంటి, నువ్వు జీవించే విధానం ఏంటి, ఎట్లా బ్రతుకుదాం అనుకుంటున్నావు అని అడుగుతున్న తప్పు కాదు. దట్ ఈస్ వెర్ యూ డిస్కస్ ఇనిషియల్లీ. కానీ ఇప్పుడు ఎలాగా, నువ్వు నాకు నచ్చావు, నీ మొహం నాకు నచ్చింది, నీ ఇది నాకు నచ్చింది, నీ అది నాకు నచ్చింది, మన ఇద్దరం అది చేద్దాం, మన ఇద్దరం అది చేద్దాం, అన్నీ చేసిన తర్వాత అప్పుడు నచ్చలేదంటారు. ఏమవుతుంది, యూఆర్ రెడీ, విత్తావు, కోస్తావు, జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని వినకుండా, దేవుని చిత్తాన్ని ఓవర్రైడ్ చేసి, దే స్టార్ట్ విత్ ఫోర్నికేషన్, నెక్స్ట్ అడల్టరీ. బుద్ధి మారదు. కామాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాడు చచ్చిన వాడండి. సెక్స్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్, నో డౌట్. ఆదాము అవ్వని దేవుడు సపరేట్గా రూపించాడు, ఒకేసారి రూపించలే. ఆదాను రూపించాడు, తర్వాత అవ్వని రూపించాడు. ఇఫ్ ద సెక్స్, చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్, అప్పుడు ఏం ఫీలింగ్స్ పెట్టుండడు, ఏ ఫీలింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ అరోజింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ బర్త్, గివ్ యువర్ సీడ్, గివ్ బర్త్, డన్, జాబ్ డన్, అసైన్మెంట్ డన్. ఈ అట్రాక్షన్, ఈ ఫీల్, ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎమోషన్స్, ఇంకా కడుపులో బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి, ఇవన్నీ దేవుడు పెట్టాడు. He has put that emotions, that feelings, that excitement, that pleasure. Devudu chesadu ayya santoshanga undu. Do you know, sex brings husband and wife closer. Can ee roju dukkhakaramaina vishayam survey cheptundi, husband and wife's sex hardly anything. Andukane desperate people keep seeking out. Andukane pornography ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈరోజు ఇంకొక సర్వే ఉంది, ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటోగ్రఫీ పెట్టుకుని సెక్స్ చేస్తారంట. ఎందుకు, లేకపోతే ఆ రోజుగా ఉండదంట, ఫీలింగ్ ఉండదంట, ఇద్దరికి ఒకరికొకరు ఎమోషన్ ఉండదంట, రోబోటిక్ లాగా ఉంటుందంట. అసలు మొట్టాడంట ఆయన, ఆయనకి సెక్స్ చూడాలి, ఫోటోగ్రఫీ చూడాలంట, ఫీలింగ్ రావాలంట. అంటే ఇంకొక స్త్రీని డిస్ప్లే చూసుకుంటూ, ఇంకొక స్త్రీ మీద ఆశ పెట్టుకుంటూ, ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నానని భార్యతో చేస్తాడంట. ఇసి బైబిల్ టాక్స్ అబౌట్ బాడీ సిన్, సోల్ సిన్, దట్ ఈస్ ఎమోషనల్ సిన్, అండ్ దెన్ స్పిరిచువల్ సిన్. ఈ మూడిట్లో అడల్టరీ ఉంది, జాగ్రత్త. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఈరోజు ఫోనోగ్రఫీ చూసే వాళ్ళు అందరూ ఫోనోక్రేటర్స్, సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఇస్ ఎమోషనల్ సన్. వివాహం అవుతానికి ముందే యూసీ ఫోనోగ్రఫీ ఇండస్ట్రీలో నుండి మారిన అనేక మంది పోర్న్ స్టార్స్ చెప్తారు, దిస్ పోర్నోగ్రఫీ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫేక్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. పోర్నోగ్రఫీ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఈరోజు పోర్నోగ్రఫీ చూసి చూసి చూసి చూసి పెళ్ళైన తర్వాత భార్య ఫోన్ స్టాల్ లాగా ఉంటుంది అనుకుంటారు. నా మంది అప్పుడు ఏంటిది తన సరిలేదు, లేదు లేదు, షీఈస్ రైట్. నువ్వు ఊహించుకుంది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు అలవాటు చేసుకుంది తప్పు. సేమ్ అమ్మ భర్తలతో కూడా, ఫోన్ స్టార్స్ ఆర్ జస్ట్ ఫేక్, సర్జరికల్ ఫేక్, దే యూస్ సప్లిమెంట్, దే యూస్ అదర్ థింగ్స్, ఫేకింగ్ థింగ్స్ టు బీ దట్ స్టార్. యు ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు యాక్ట్ లైక్ దట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు చేసిన న్యాచురల్ సెక్స్ని అపవాది అడల్టర్ చేస్తాడు, పాడు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ హోలీ, పరిశుద్ధమైంది. కానీ ఈరోజు అపవాది ఏదైతే దేవుడు ప్లెజరబుల్గా మనుషుడు చేశాడో దాన్ని, ఆ ప్లెజర్ని లాగి అన్హోలీ చేశాడు. ఏదైతే ఇతన్ని జతపరచగలదో దానినే అపవాది నాశనం చేస్తాడు, వేరు చేస్తానికి. The same thing that can bring husband and wife together is the same thing that is separating families. ee roju ee vakyam vintunnaru, devuni vakyam telichestundi maranamu manalni veru cheyi varaku we stick together. Maranamu veru, maranamu varaku, antamu varaku, devuni atlo kuda chustam, antamu varaku, maranamu varaku nammakam unde vaadiki jeeva kiridam. It is staying till the end. Devuni atlo chustanandi, ఫోర్నికేషన్తో స్టార్ట్ అయిన వాడు అడల్టరస్ లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది, డు నాట్ అరౌజ్, అరౌజింగ్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. దేవుని వాక్యం చూస్తే నిర్గమకాండము 20:14 ఒకసారి చదువుదామండి. దాని నెక్స్ట్ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6:18,
1: వ్యభిచరించకూడదు,
0: వ్యభిచరించకూడదు అంటే ఆపండి. దేవుడు అంటున్నాడు, వీలవుతే వ్యభిచారం చేయొద్దు, వీలవుతే సరిగా బ్రతుకు, వీలవుతే పరిశుద్ధంగా ఉండు, వీలవుతే అనే చాయిస్ అవ్వలే. థౌ షల్ నాట్, ఒక వ్యక్తి తన భార్యని నిజంగా ప్రేమించేవాడు వ్యభిచారం చేయడండి. ఒక నిజంగా ఒక వ్యక్తి భార్యని ప్రేమించే వ్యక్తి పోర్నోగ్రఫీ చూడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీతో ఫ్లర్ట్ చేయడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీ దగ్గర నుండి దూరంగానే ఉంటాడు, దూరంగానే ఉండాలి. మరి నా వర్క్ అలాంటిది, స్టే ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నా కొలీగ్, నా స్త్రీ, కీప్ ఇట్ ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నీ కొలీగ్తో సమయం గడిపేదానికన్నా నీ భార్యతో సమయం గడిపేది ఎక్కువ ఉండాలి, రిమెంబర్ దట్ పాయింట్. నీ కొలీగ్తో మాట్లాడేది కీప్ ఇట్ టు ప్రొఫెషనాలిటీ, స్టే కనెక్టెడ్ విత్ యువర్ వైఫ్. ఏ బ్రేక్ లేదా, ఏ లంచ్ టైం లేదా, ఏ బయటికి వెళ్ళదు లేదా, ఏ డేటింగ్ చేసేటప్పుడు నీ భార్యతో కంటిన్యూస్గా, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్తో కంటిన్యూస్గా మాట్లాడతా, చాటింగ్ చేసుకుంటా లేవా, పెళ్ళైన తర్వాత టైం లేదంటున్నావు, ఏ డేటింగ్ చేసినప్పుడు చెప్పలేదు, అప్పుడు ఇంకా పని సీరియస్ ఉండింది, అప్పుడు ఇంకా కష్టాస్థితిలో ఉన్నావు, అప్పుడు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నావు, దెన్ యూ హ్యాడ్ టైం, నౌ యూ సెయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైం, దెర్ ఇస్ నో ఇంటిమసీ. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య వేరు, సపరేషన్, సపరేషన్ కాబట్టి మల్టిపుల్ అఫేర్స్. చూసిన స్త్రీ అంతటితో చూసి సైకాలజిస్ట్ చెప్తారు, సైకాట్రిస్ట్ చెప్తారు. ఈరోజు తరం ఎలాగైపోయిందంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్, ఇక్కడ సైకాట్రిస్ట్, ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఈజ్ ఆల్సో న్యూరో సైన్స్ అండ్ ఆల్సో బిగ్ సైకాట్రిస్ట్. ఆయన చెప్తూ వచ్చాడు, ఈరోజు ఎంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను సరిగా చూడలేకపోతున్నాను, నేను సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని, చివరికి తల్లిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, అన్స్టాపబుల్ పోర్నోగ్రఫీ చూసి, ఎవరిని చూసినా ఆ ఊహలే. అలాంటి వారిని ఏం చేస్తారండి అని అడిగా, 14 డేస్ వీ పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్, 14 డేస్ బ్రెయిన్ మెడిసిన్ ఇచ్చి పడుకుని పెట్టి పెడతాం లాప్టాప్. మా వార్డులో ఫోన్లు ఉండవు, మా ఫోన్లో ఎవరు ఉండరు. అలాంటి వారి ముందు అసలు పురుషుడేంటి, స్త్రీ ఏంటి, ఎవరుండరు. వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చి చేయాల్సిన చేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో 14 డేస్ పెడితే కొంచెం సరిగా బుర్ర సరిగా పనిచేస్తా స్టార్ట్ చేస్తారంట. కొంచెం ఎక్కడున్నాను, నేనేంటి, కొన్ని మెడిసిన్ ఇస్తారంట టు కమ్ ఇన్ టు అలర్ట్నెస్, ఏం జరుగుతుంది. ఈరోజు మనుషుడికి అవన్నీ టెంపరీ, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకంటే పోయి కానీ మరలా అదే చేశాడు అనుకో, ఈసారి ఆ మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎందుకు? యు ఆర్ ఓవర్ రైటింగ్ దట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే అవి ప్రారంభిస్తాడు, ఇంకా మెడిసిన్ కన్నా ఈ బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది పవర్. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, ఈ సంవత్సరము దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటే, దయచేసి లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా పారిపోవండి. ఎక్కడ చదువుతారు అన్నమాట? ఫస్ట్
1: కొరింథీయులు 6:18.
0: జారత్వముకు
1: దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది కానీ జారత్వము చేయువాడు
0: తన
1: సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
0: ఎవరికి హానికరము? నీ దేహానికి నీవే హానికరం చేసుకుంటున్నావు, నీ దేహాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు తెలియజేస్తుంది, 1 Corinthians 3:17,
1: మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని,
0: మీరు దేవుని ఆలయమై ఉన్నారని,
1: దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని.
0: దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడంట? మీలో నివసిస్తున్నాడని.
1: మీరు ఎరుగరా.
0: చాలు, మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? నీవు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివి. నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి, ఆ దేహాన్ని, ఆలయాన్ని తీసుకెళ్ళి వ్యభిచారంగా వాడతావా? దేవుడు ఊరుకుంటాడంటో, ఎవడైనా ఆయన ఆలయాన్ని, ఆ దేహాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాను, వాడి జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. అగ్ని గంధకముల్లో పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. How dare you call yourself a Christian and use it for adultery? Your body is not yours. నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి, నీ విమోచించబడిన వాడివి, నీవు ఈ దేహంలో ఉన్నావు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఆత్మ బ్రతికి ఈ లోకంలో ఉండటానికి ఈ దేహము నీకు టెంపరీ ప్లేస్. నీ దేహం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిందో, వెలబెట్టి కొనబడింది, నీ దేహము దేవుని సొత్తు, నీది కాదు. పరిశుద్ధాత్మ ఆలయము, హిస్ హోలీ టెంపుల్. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన దేవుడు అంటాడు, నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది నా దేహము, నా ఇష్టము, మై లైఫ్, మై విష్, ఐ విల్ లివ్ హౌ ఎవర్ ఐ వాంట్, నాట్ పాసిబుల్. ఎవడు నాకు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. ఈరోజు మీ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మార్పు రావాలంటే సింపుల్, ఐమ్ టెలింగ్ ది బాటమ్ లైన్. మన జీవితంలో మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఒక యవనస్తుడు నేర్చుకోవాలి. యూనో యవనస్తుడు అన్నప్పుడు ఐ టాక్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 13, బాయ్స్ 13, గర్ల్స్ ఈవెన్ ఎర్లియర్ అంట, 11 ఇయర్స్ నుండి అంట. ఫ్రమ్ 13, ఇస్ దట్ ఇస్ వేర్ యువర్ హార్మోనల్ చేంజెస్ బిగిన్. ఫ్రమ్ 13-14 ఇయర్స్, ఈరోజు అడల్ట్స్ ఏం చేస్తారు, ఈ టీనేజర్స్ ఏం చేస్తారు తెలుసా? అడల్ట్ మూవీస్, పోర్నోగ్రఫీ చూస్తూ స్టార్ట్ చేస్తారు. 13 ఇయర్స్ పిల్లలకి పోర్నోగ్రఫీ కామన్ అంట అండి. 7 సంవత్సరాల పిల్లోడికి పోర్నోగ్రఫీ కామన్ అంట ఈ రోజుల్లో. ఈ ఒక కుర్రను అడుగుతూ సర్వే రాశారు, ఎక్కడి నుండి బాబు నీకు స్టార్ట్ అయింది? 7 సంవత్సరాలు అడిగితే ఎక్కడి నుండి బాబు స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారు ఫోన్ తీసుకుని వీడియోస్ చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కనబడ్డాయి. సో తండ్రి ఏం చేస్తున్నాడు పిల్లోడు? అదే చేస్తున్నాడు. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు పిల్లోడు? ఆ ప్రకారమే వెళ్తున్నాడు. సో తండ్రి దగ్గర ప్రారంభమైంది శాపం ఎక్కడికి వెళ్తుంది? తరాల మీదకి వెళ్తుంది. ఈరోజు రియల్ అడ్వైస్, ఏ టీనేజర్ లెర్న్ టు కంట్రోల్ యువర్ వర్చ్యూ, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్. బికాస్ పురుషులకు ముఖ్యంగా యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్, దట్ ఈస్ ద ఏజ్ యూ స్టార్ట్. అక్కడ నుండి 18 ఇయర్స్కి యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్ టు ద పీక్స్. వెన్ ఇట్ ఇంక్రీజెస్ టు ద పీక్స్, నువ్వు నేండ్రా ప్యూబర్టీ అంటాం కదా, ప్యూబర్టీ ఏజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? గొంతు మారుతుంది. ఎందుకు మారుతుంది? బాడీలో అంతా చేంజెస్ మారుతుంది. దాని తర్వాత ఎమోషన్స్ మారుతున్నాయి, బాడీలో రియాక్షన్స్ మారుతున్నాయి, హైట్ పెరిగిపోతున్నావు, ముట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకా స్కిన్లో చేంజెస్, హార్మోన్స్ చేంజెస్ మారుతున్నాయి. ఆ టైంలో నీకు కంట్రోల్ నేర్చుకుంటలే. ఏం నేర్చుకుంటున్నావు? ఫ్రీ అప్పా, నాకు ఎట్లా కావాలా అట్లా, నాకు ఎట్లా అంటే అట్లా. బ్యాలెన్స్ రావట్లే. బ్యాలెన్స్ రెండు నోడికి బ్యాలెన్స్ ఎప్పటికీ నేర్చుకోడు. ఇంకా బ్యాలెన్స్ ఫస్ట్ నేర్చుకున్నది చాలా ముఖ్యమంట. ఫస్ట్ నేర్చు అక్కడే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి, ఇదిగో నా బిడ్డ ఈ వయసుకు వస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఏ క్రాస్ ఓవర్, వాడిని జాగ్రత్తగా చూడాలి, వాడికి ముందు నుంచే హెచ్చరికలు దైవ భయంలో పెంచాలి, ఏది చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఇలాగ అయిన వారి జీవితాలు ఇలాగ ఉన్నాయి చూపించాలి, భయపడటానికి కాదు, ఎగ్జాంపుల్స్, ఇలాగ అవుతే నీ జీవితం కూడా ఇలాగ అవుతుంది, ఫేస్ ద రియాలిటీ. ఆ గైడెన్స్ ఇవ్వాలి, మాట్లాడాలి. మాట్లాడతలేదు ఈరోజు తల్లిదండ్రులు, మాట్లాడతలేదు. సెక్స్ అన్న మాట మాట్లాడతాం, ఎంత భయమో, ఎంత సిగ్గో. అందుకనే రోడ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు సెక్స్ అంటే ఏంటి వాడికి. స్పీక్, కమ్యూనికేట్, డిసిప్లైన్, పుట్ లిమిట్స్. వాక్యం చూసాం కదా, ఏలి తన పిల్లల్ని ఏం చేయలేదంట, లిమిట్స్ పెట్టలేదు కాబట్టి నష్టమైపోయారు. ఆలయానికి వచ్చే స్త్రీలతో సేవిస్తం ప్రారంభించారు. దేవుడి కోపం రగులుకుంది, ఊరుకోలే, దేవుడే చంపిస్తాడు వాళ్ళని. దేవుని వాక్యం చూస్తామండి, దేవునితో ఆడి బాగుపడిన వాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్న యవనస్తులకి, యవనస్తురాలకు చెప్తున్నాను, భార్య భర్తలకి, పెద్దవారికి, యూనో దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ థింక్ దిస్ మెసేజ్ ఇస్ ఓన్లీ ఫర్ యూత్, యు హావ్, నేను చెప్తా 70 సంవత్సరాలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా వస్తున్నాను, కామ సంబంధమైన కార్యాలు ఆశలు వస్తున్నాయి, ట్రూత్. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తున్నా. సో యు ఆర్ టెలింగ్ మీ దిస్ ఓన్లీ ఫర్ ద యూత్? నో, స్టార్ట్స్ అట్ ద యూత్, గోస్ ఆల్ ది వే టు ద ఓల్డ్ టిల్ యు డై. బెటర్ బి కేర్ఫుల్. దేవుని వాక్యం తగినట్టు చూస్తే వీ హ్యావ్ టు రియలీ మేక్ అ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధ పెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగము ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్లి వేష గృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నానంటే దేవుని దగ్గర క్షమాపణ పడు. దేవుని దగ్గర క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకో, ఆయన కరుణను పొందుకో. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే మీ జీవితంలో ఎటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభు బాధలు పట్టుకుని నేను దేవుని అడుగుదాం, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం అవ్వాయా, గతంలో ఎన్నోసార్లు మార్గం తప్పిపోయానయ్యా, పాపపు మార్గంలో వెళ్ళానయ్యా, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభు ఇదను నీ పాదాలకు వస్తున్నాము. మా జీవితంలో నీ నియమం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను క్షమించు ప్రభా. కృప కణికరమను చూపించేదేవా, మరొక అవకాశాన్ని, తరుణాన్ని ఇచ్చేదేవా, జీవితంలో బాగుపడాలని కోరేదేవా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడే ప్రభా. నీ సాక్షులుగా మేము బ్రతకాలని, నీ సొత్తుగా మేము జీవించాలని, నీ ప్రజలుగా మేము ఉండాలని, నిన్ను మహిమపరచేవారిగా మేము ఉండాలని ఆశపడేదేవా. అయ్యా మేమందరం ఇంకా పాపులు ఉన్నప్పుడే నువ్వు మా కొరకు మరణించావయ్యా యేసయ్యా, మా జీవితాలను బాగు చేయాలని ఆశపడుతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న మా జీవితాలను చూడు ప్రభా. ఇక్కడ ఇంకా ఎవరైనానో కామ సంబంధమైన కార్యాల్లో ఏదైతే నువ్వు మంచి కొరకు మా జీవితంలో చేసావో అది పాడు చేయబడిన రీతిగా సాతానుడు అయ్యా ఏ జీవితంలో ఏ దేహంలో అయితే పాడు చేసి పెట్టాడు అయ్యా, అటువంటి జీవితాలను చూడు ప్రభా. ఎవరైతే ప్రభా నన్ను రక్షించవా, ప్రభా ఈ బంధకం నుండి నన్ను విడిపించవా, ప్రభా ఈ అక్రమ సంబంధం నుండి నన్ను విడిపించవా, ఈ మోసకరమైన కార్యాల నుండి నన్ను విడిపించవా, ఈ ట్రాప్లు ఇరుక్కున్నానయ్యా నన్ను విడిపించవా అయ్యా, నాకు ఈ పాపపు బంధకాల నుండి విడుదల కావాలి, ఈ ఆశల నుండి విడుదల కావాలి, ఈ అడిక్షన్ నుండి విడుదల కావాలి. ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభువా దయచూపిమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్యం సమర్పిస్తుంది, నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా, నీ దగ్గర సమర్పించుకోవాలి, నీ చేతులకు సమర్పించుకోవాలి. నీ చేతులు సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎందు నుండి పారిపోతాడని ఇదిగోనయ్యా మేము సమర్పించుకుంటున్నానయ్యా. ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారు, ఎవరెవరైతే ఇక్కడ సమర్పించుకుంటున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే విడుదల కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే జయం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే మార్గదర్శనం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు సమాధానం కోరుతున్నారు, ఎవరెవరు వివాహ జీవితాల్లో అయ్యా మరల వర్ధిల్లాలని ఆశపడుతున్నారు, ఫలించాలని ఆశపడుతున్నారు, శాంతి సమాధానంతో నింపబడాలని ఆశపడుతున్నారు, భార్య భర్తల మధ్య ఐక్యతను వేడుకుంటున్నారు, ప్రభువా ఒక్కసారి కన్ను చూపి దర్శించి నీ ఆత్మ ద్వారా నీ కార్యం జరిగించుకొని వేడుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి జీవితాలను మార్చగలిగిన దేవుడు, ఎటువంటి బ్రతుకునన్ను మార్చగలిగిన దేవుడివి, ఎటువంటి వ్యక్తికన్నా మరొక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. ఈ రోజు మేము బ్రతుకున్నామంటేనే అది కేవలం నీ అవకాశం, నీ కరుణ, నీ దయ, నీ కృపణమ్మా. అబ్బా పరమ తండ్రి నీ కార్యాలే, పరమ తండ్రి మేము బాగుపడాలి ఉండాలని ఆశపడుతున్నామయ్యా. యేసు ప్రభువా, ఈరోజు నువ్వు ఈ లోకంలోకి వచ్చింది మాకు అనుగ్రహించిన రక్షణ మేము బాగుపడాలని అయ్యా ప్రభువా, నీ వెలుగు చూపించాలని ఆశపడుతున్నాను ప్రభువా, నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఎన్ని శోధనలు ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి దాంట్లో నుండి తప్పించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నాకు బలం ఇచ్చి, నువ్వు నాకు జయం ఇచ్చి, నీ ప్రేమతో నడిపించే దేవుడు ఉన్నావు అయ్యా. నీ జయము నా జీవితంలో దయచేయి. ఎక్కడ అయ్యా శరీర సంబంధమైన లైంగిక సంబంధమైన పాపాలకి నా జీవితంలో చోటు ఉండవద్దు ప్రభా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నిన్ను మొదటి స్థానంలో పెడతానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తాను ప్రభా. నా జీవితం అన్ని విషయాలు వర్దిల్లాలని, నీ జీవితం ఈ లోకం పైన ఫలితంగా అయ్యా అధికంగా ఫలించే జీవితంగా ఉండాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి నీ రాజ్యంలో ఘనంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడ ఎవరెవరైతే ఇంకనో వివాహ జీవితాల్లో అయ్యా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారు, ఇప్పటికే వివాహమై పోరాటంలో ఉన్న వారిని చూడు ప్రభా. దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు అయ్యా. నీ బిడ్డలకి నువ్వు ఏదో ఒక రీతిగా కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు ప్రభా, కానీ నువ్వు చేస్తావు ప్రభా. యు ఆర్ వే మేకర్ లార్డ్. మార్గం లేని స్థలంలో కూడా మార్గాన్ని కలుగజేసే దేవుడు అయ్యా, దారి లేని స్థలంలో కూడా దారిని కలిగజేసే దేవుడు అయ్యా, ఇంకా ఇది చేత కాదన్న స్థలంలో కూడా చేతపరిచే సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఇంకా నా జీవితంలో ముందుకెళ్ళలేనన్న పరిస్థితులు ఉన్నావని కూడా ముందుకెళ్ళక తీసుకెళ్ళగలిగిన దేవుడు అయ్యా, ఇప్పటికే నష్టపోయాను, కోల్పోయాను, అంత చేత కాదు నాకు ఇంకా రాదు అన్న వారిని కూడా అయ్యా నువ్వు బలపరిచి నడిపించి నూతన రీతిగా అయ్యా సంతోషంతో ఆనందంతో ఒక పర్పస్తో నింపే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబాన్ని కట్టు, ప్రతి జీవితాన్ని కట్టు. మొదటి మా కుటుంబాలు, మా బిడ్డలు సరైన విధానాన్ని ఎదగాలి, మా బిడ్డల జీవితంలో మార్పు రావాలి, మా బిడ్డల జీవితాలు ఫలించాలి ప్రభా. మా బిడ్డలు పెంచవలసిన రీతిగా పెంచుతానికి సహాయం తెచ్చి, మొగమాటము, సిగ్గు, భయం అంటూ ఏమనుకుంటారో అంటూ పాపములో పాప భూముల్లో ఒక పడిన వద్దు, పంపించడం వద్దు, వదలనవద్దు. రోషముతో ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము నిలబడవలసిన రీతిగా నిలబడి, వారిని పెంచవలసిన రీతిగా పెంచి, నీ నామ మహిమార్థమే వారు కుటుంబాలు సంతోషంగా ఉండేటప్పుడు నిన్ను మహిమపరుస్తూ ఆనందంతో బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దయచేయ దేవా. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని చూడు. కంగారు పాటు నిర్ణయాలు, లోక సంబంధమైన నిర్ణయాలు, లోక ఆకర్షణలు కాక, శరీర అట్రాక్షన్స్కి గురి కాక, దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, నీ చిత్తం ఏంటో కనిపెట్టి, నీ చిత్తం ఏంటో ఎరిగి, నీ చిత్తంలో సరైన నిర్ణయం, సరైన శ్రేణుడు, ఘనకరంగా పరిశుద్ధంగా నీ మహిమార్థమే నీ చిత్తంలో వివాహం జరుగుతానికి సహాయం చేయి. నీ చిత్తం మా అందరి జీవితంలో జరగాలని సమర్పించుకుంటాం, వేడుకుంటాం. నీ చిత్తాన్ని దాటి ఏది జరగనవద్దు, ఎక్కడికి పోనవద్దు, ఏది అవ్వనవద్దు. ఈ నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి మార్గదర్శనం దయచేయమని, విత్తనవాక్యం ముద్రింపజేయ చేయబడిన ఆరాధన దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి విడుచున్నాం తండ్రీ.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

యేసు జన్మం అరుణోదయం, మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి, యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

దేవుని సేవించడానికి సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

అది క్రీస్తు శకారంభం. క్రీస్తేసు పెరుగుచున్న కాలం. మధ్యధర మృత సంద్రాల మధ్య ఉన్నది బేతనీయ గ్రామం. ఆ ఊళ్ళో ఆ కాలంలో అక్కా చెల్లెలు మార్తా మరియా సోదరుడైన లాజర్తో కలిసి నివసిస్తూ ఉండేవారు.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థన సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యను అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

కంపల్సరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాణ్ణి. వయసులందరికన్నా నేనే చిన్నవాణ్ణి. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జీద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయస్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని, కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని, సెకండ్స్ సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్నా మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం, ఆ రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటేకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తీళ్ళంతా కారిపోయేది. అక్కడ చెంబు, అక్కడ దాకా, అక్కడ ఒక తెప్పాళ పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దృష్టి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో, ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే, అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు. ఇబ్బందులు ఎదురైనవి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా, మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని, రాజమండ్రిలో ఒక చిన్న బడ్డీ అద్దెకు తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పనిచేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది రోజుకు ఒక 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు ఒక 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను. ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి. డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు. స్నేహితులు పరిచయస్తులయ్యారు. వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తామా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టం అంటే, నోట్లో కిళ్ళి ఉంటుండగానే మరో ప్రక్కనుండి టీ తాగేవాడిని, కిళ్ళి మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీటలు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా. శుక్రవారం వస్తే నమాజ్ అనగా మస్జీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకి, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని

0: వారి క్రిందటైంది. రంజాన్ ఖుత్బా, రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా. ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని. ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం. బాగా జ్ఞాపకం చేసుకున్నాండి, ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో రెండు తెగలు ఉన్నాయి. ఒకటి షియా, రెండు సున్నీ. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ అలీ అంటారు. అతను విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హసేన్ హుస్సేని హాలీ దూలి హసేన్ హుస్సేన్ హాలీ దూలి హసేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు, అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు, 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు తడిచిపోయాయి. ఒక 1 నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు ఒక 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేం ఏమొచ్చిందో చెప్పరా, తల తాగటి పెట్టానో, మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని విలార్చిపోతున్నావు అని అన్నప్పుడు నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదు తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులుందో, నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, టాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడు అయిపోతున్నాను, అస్థిపంజరులాగ తిన్నది ఒంటికి పడతలేదు, నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసి నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మదు ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మా కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందరిస్తే దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావు, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని, అర్ధరాత్రి రెండింటికి వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మళ్ళీ లేచిపోయేవాడిని, ఎవరు లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా, ట్యాబ్లెట్లు అన్ని కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా, ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మరలా తెల్లవారుజామున అంటే బీగ వచ్చేసి మరలా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను, 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, నా అల్లా నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను బాగా గమనించండి, ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో బాప్తిసం తీసుకో నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదు. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానైనా సరే మమ్మల్ని చంపన్నా చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే. ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయా అని చెప్తుంటే నేననేవాడిని ఎటకరిస్తూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వాడిని, అంటే ఈ మతాన్ని తృణీకరిస్తూ, నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యా బాబు, ఒరే బాబు, ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె ఖుదాకి రోషన్ వాళ్ళమే, ఖుదాకి రుహు వాళ్ళమే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది, కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకములో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం, వీళ్ళు మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి. మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసుక్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో, మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలా మంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చికి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుసున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబా వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోంచేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్లి కాల. మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగు ఉంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది, ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులనే. అర్ధరాత్రి పావుతకు 2 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరకు వచ్చి నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగలా నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ పావు తక్కువ 2 అయింది, గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభు నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరకు వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను, ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నానో లేదో, నిజంగా అందరూ అన్నట్లు నేను కనబడే దేవుడు, ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాప్ దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు టాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను, ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి. ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు, దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు, దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాని చోట నువ్వు రాని కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను, వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని, ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడా నువ్వు ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోలే, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం,
1: ఆయొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేసేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లు నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాలు వేయబోవని చెప్పి ఎవడైనా డబ్బులు ఇస్తే ఇంజినాలు వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తే ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిల వంటకి రేట్ ఎక్కువ వేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్ వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమమైన జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం పెడట. కొట్లో ఏమో మోమకాబతి సులుగాత హేకతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట. ఈసాలేసలామక ఫోటోలు వెళ్ళకో దుకాణమే రకలేకతే యేసుప్ర ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు. మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదని చింతికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టు ఒకటి వీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మస్జిద్లో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసు నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంట వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా ఊడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు. నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను, నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మా అన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు, మస్జిద్లో పెద్దలందరూ కలిసి అన్నీ నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసులో నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్కి కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు, త్రాగుడు వ్యభిచారం మోసం పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మన పేష్మ ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలు కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలార స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేశారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం. 300కు పైగా దేవుడి దినాన్ని సంఘానిచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీదులో మెంబర్. అతడు తన భార్య తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దని భార్య పిల్లలు. అలాగే తను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కయ్యకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గెడ్డాలు వేసుకుని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది. మా తల్లి అక్కలు మేము అందరం మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని నిలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం, మిమ్మల్ని నిలివేసేస్తున్నాం అన్నారు. నేను అన్నాను నిలివేసేడు అంటే ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని నిలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను నిలివేసేడు అంటే ఏంటి? మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము రెప్పలాడిస్తున్నాం గుండు కొట్టుకుంటుంది వెలివేసేటమంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకునియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే? అదే, ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళన్నే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేటువంటి, మేము త్రాగే మంచినీళ్ళు త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేటువంటి. వెలివేసేయటం అనగా రేపు అన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం మేము రాలేమన్నారు. నేనన్నాను చూడండి అయ్యా, సలాం అలైకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 మంది ఉంటే వందనాలండి అన్నవాళ్ళు మాకు 1000 మంది ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరంలో కుక్కలు పీక్కు తినేసినా మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసినా లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసినా శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని నిలివేయటం, మిమ్మల్ని మేమే నిలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలిగాక ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది ఆదరణ దొరికింది. అయితే బైబుల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబుల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదేవిధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో సువార్థకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగులుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులలో చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా ఆ మీతో మిగిలిన విషయాలు నేను మరికొన్ని ఖురాన్ గురించి విలువైన విషయాలు నేను మీతో పంచుకోగలను.
2: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక 2 సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయడానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనం. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూత వైద్యం చేస్తూ ఉండేవారు. భూత వైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి నాలుగు పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, రెండవ పని తాయిత్తులు కడతాం, మూడవ పని చేతపడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, నాలుగవ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనిగా చేతపడి చేయటం. ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబాకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కుని చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుడిలా చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు. చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో. నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మా ఊళ్ళు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కానీ చొకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తిరా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భౌత వైదికాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడు అన్న చెప్పలేదేరా, మేము భూత వైద్యాలు చేసేవాళ్ళమని నిన్న అనవసరం ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అన్నాడు. తెల్లరిపేటకి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదండి అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలేవాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడు కన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్లా భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెప్తాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చెయ్యాలో రాసి పెట్టాడు. వాడిని నేనే గనక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేము ఏం కావాలా? అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట. వద్దులే నాయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. తొరమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలుకు పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దననుకున్నావు నువ్వు ఇటు చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాడు నీ బతుకట్ట తెల్లారిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నానని మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు, అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది, మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి, ఏ నేర్చుకుంటారా ఏంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయినా మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి, వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, 4 మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చే మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా, మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు శత్రున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకట పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకి ఏం పట్టింది, దయ్యం పట్టింది, ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాల కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమాన వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తున్నా అనమాట. అయ్యా మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు, రెండు నెలల నుంచి మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఆ ఏం లేదు, ఎవరన్నా సేదపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు సేదపడి అనేవాళ్ళు. కాదయ్యా, బలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన నా మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకు ఏం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుటి వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. ఆ లేదయ్యా, అలాంటిది ఏమి లేదు, ఒక్కదాన్నే కదా, అంత బాగానే ఉంది. కానీ రాత్రి 12 గంటలకు అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సంతకాడు చూపించరాదయ్యా ఒంట్లో. 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం, ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లేచి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా, అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత తడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలు కన్నా ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట అనగానే వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజ తన్నకులాడేవాళ్ళు అన్నమాట బతికుండు. కానీ అమ్మ నేను 2 నెలలు కన్నా ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5,000 అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టాయి, 5,000 తెస్తామయ్యా అని తెల్లర పడక తెలిసి 5,000 రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు, నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే, నొప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే, డబ్బులు 1,000 కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా అవుతుంది, అమ్మ నాకు ఎంత లావు పెట్టింది, అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే. కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని ఒక్కడు కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి 100 మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే, పలానా బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్లో గుట్లకు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు, మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం. అయినా మా దగ్గరికి వందలకు వందల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను, మేము చేసిన వాటిలో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరు ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయిత్తులు ఉండేవి. ఒక తాయిత్తు ఏంటంటే, మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంటే ఎడో తాయిత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని పోని సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులో దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 8,000 దెయ్యాలు పోయినాయండి, 2,000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలేం బాగలేదయ్యా అంటే ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో. ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము. ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా. మీరు నవ్వేది అర్థం కావట్లే, మాట్లాడేది అర్థం కావట్లే. యేసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా, మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా? ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలనేవాడు. నల్లకోడా? నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికీ ఆడి మా దగ్గర ఉంది కొనుక్కో. ఎంత? 500 అంత రేటా? మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం, బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీగి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలయ్యా అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది. ఎందుకో తెలుసా, అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకులు పీకేవాళ్ళం. 4వ దెబ్బకి అడిగేవాళ్ళం, ఉందా అని అడిగేవాళ్ళం. అయ్యా లేదయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు. దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక పోయినట్టే లే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతలు పడిచేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే కొనుక్కున్న కోడి పోయేది. మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు. ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యాల తగిలితే చాలయ్యా, మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంట సామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేమో చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేమో బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడో బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా, ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం మేమంటే, మేము చేసే యదవ పనులైన వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి, రెండో విధమైన తాయిత్ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పెట్టిన వాళ్ళకి పంది పెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పంది పెంటని, పచ్చి పంది పెంటని తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయిత్తులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పంది పెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరే. మన నేనేవాడిని తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే మా తాతని డైరబాకు వాళ్ళు మింగితే మనకెందుకు పూసుకుంటే మనకెందుకు రాసుకుంటే మనకెందుకు నువ్వేం మాట్లాడబాకనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిణి ఎప్పుడైతే ఇది కట్టుకుంటారు వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకు వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడుగా చెప్తున్నాను. ఈ రాత్రి నీ దగ్గర ఉన్న దాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తే నేను దెయ్యాలు పట్టినాయి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోకపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం వాళ్ళకి. హల్లెలూయా. లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతోళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపరి మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అది ఏంటంటే దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నొప్పి వచ్చేది. ఖచ్చితంగా ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన అడిగాను, పాస్టర్ గారండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటా అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధ వేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను ఆ పని అయితే నేను చేయగలుగుతానన్నాను, ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయటానికి లేకపోతే బంధించటానికి ఒక తాయిత్తుని తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయిత్తుని తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వెయ్యాలి అని ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువ మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నీతో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రులు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏలా తీసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పండుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు దన్నురా ఏంట్రా, ఏ రేత్రిపూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టపోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెంక చూస్తే
3: అరే భద్రయ్యగవరా
2: అని అంటే మేము చచ్చిపోతామరాని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు పనుకునేవాడు. రోడ్డు నత్తుంటేనండి ఈడు భూతవైద్యుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, ఈడి దగ్గర ఎన్నో ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కాని దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడు ఎంతటాడు మసలు అడిగాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది నా దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకు తాయితి గట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆకాశం నా సింహాసనం భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుతున్నాయి నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంది ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్ది చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసుప్రభు నేను బంధించాను కదా ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేతో దేవుడు చెప్తున్నాడు పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే అయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్న నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది మరలా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పోనన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు, ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది, ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌతవైద్యుడిని కాబట్టి నాకు ఇంక అదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు, యేసు ప్రభుని నమ్ముకో. నేను అన్నాను ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఆవిడ నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడి ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కి ఉంది. నేను అనుకున్నాను ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని ఎగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడొచ్చిన బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోవంటే చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది, తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా నువ్వు, తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది బైబుల్ అంది. అయితే ఏందంట అన్నా నేను, ఏ బైబుల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబుల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో, అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేతితో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె, పట్టణ పట్టణ, గ్రామ గ్రామానికి తిరిగి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు క్యా

పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి యుద్ధశాలి ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాణాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళడం ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రాంతానికి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు సడన్ బ్రేక్ వేసి నువ్వు పార్థన్కా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్నా. అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు పార్థన్కి ఏమొస్తారో అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళ్ళు లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్కు దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చండాలు పోళ్ళు అండి. వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ తిట్లు నాకు అనిపించింది వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు. ప్రార్థన ప్రార్థన అంటారు, ఆ ముసలిద నన్నందగా నువ్వు నరకానికి పోతావని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా, నాకు కొంచెం ఖాళీ ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలో ఒక దోలుని వేరా, మేమేం చెయ్యాలిరా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని. ఎత్తామయ్యా అని ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రాక్టర్ నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 3 లక్షల మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని. ట్రాక్టర్ గుర్తుపట్టలేవరని ఎక్కువచ్చింది, నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన ట్రాక్టర్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏదేం వచ్చి ఇవ్వాలండి? నేను అన్నా నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అన్న, లోనికి వెళ్దాం పద. నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే, ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పటిదాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏ ఏం కదా మేము ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఏ పాల్ గారు లేచి నిలబడిన ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు, ఆయన సమస్యలు ఉన్న వారి కొరకు, 3వసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైందండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజ్వరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుంది అన్నాను. మా పిన్ని అంది ఏమవుతుందరు నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే అరే నీకు సలీజ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు సేదబడి. నేను అన్నాను వాడు నాకేదో చేస్తున్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా? నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంట

నేను నేలకాయ అలా కూర్చున్నాను, కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తన్నుదంటే ఎల్లకలు పడి నెత్తురుగక్కి చావాలా, వెళ్ళండి అన్నాను. ఈ 550 మంది శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను కేఏపాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు, ఇవన్నీ తిరిగొచ్చి వెనక నిలబడ్డాయి. వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేను అదంతా చూడండి అని చెప్పి 2 అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తియుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక కమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా? ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గున మండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజగజ గజగజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి ఆ వెలుగు దెబ్బకి. నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు సృహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం మా ఇంట్లో ఉన్నటువంటి, మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాతలు వేసి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 మందిని అపాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాను అన్నాను. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైంది అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కళలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డ వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లారి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో సోది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగలేదు. అన్నం తిన బుద్ధి కావట్లా, నీళ్లు తాగ బుద్ధి కావట్లా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తాను, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్లగాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరకి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరస పెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. రానేనోళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసుప్రభు అంటే నమ్మకం లేదు. ఎన్ని చేసి నా వెలుగు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో ఆవిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావు అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటాను అన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ
నా దగ్గరికి వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు. ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్న. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు గేమ్మలు విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారు, నువ్వు కనుక వచ్చావంటే గుళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు, కానీ విశ్వాసులు వాడిని కనుక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను ఒక పిల్ల ద్వారా. ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకి చెప్పాము, నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ అంది, బాప్తిసం అంటే ఏమిట్రా అంది. నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది. స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయిన నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళ తలకి ఇచ్చేయి అంది. అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపటి నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయెత్తులు కడతాం, సోదలు చెప్పటం, ఈ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయటం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీ దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది. నీకు ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా. 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా? ఒక్కళ్ళు వచ్చిన చాలు ఒక్క తాయితం 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టను అన్నాను. హలలియా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి. మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంప తీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటి అసలు మా అమ్మకి బాగుండట్లేదని. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు బాడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తెల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదాం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పట్టాడా. నేను అన్నాను, ఎక్కడా అనలేదు నేను చరిత్రలో. దెయ్యాలు, దేవుళ్ళు, మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది అసలు ఇంకెన్నేమో. దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకోసారి తేలుతావు. నెల్లూరు పోయి చూయించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏనాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నవారు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతయ్య అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి. ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్రు ఆయన నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లినంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను, నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు
కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను. కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడుగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

దేవుడు, ప్రభు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.